విద్యుత్యాగ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ విద్యుత్యాగ చ నమో నమశ్చ విద్యుత్యాగ విద్యుత్యాగ చ నమః విద్యుత్యాగేతి విద్యుత్యాగ చ నమో నమశ్చ చ నమ ఈ ధ్రియాయ ధ్రియాగ నమస్త.

0: శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీ రుద్ర నమక మంత్రాల్లో మూడవ అనువాకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. రెండవ అనువాకంలో జగతాంపతయే జగత్పతి జగదీశ్వరుడు అయిన పరమేశ్వరుడు ఈ జగత్తులో ఒక్కొక్క దానియందు ఏ విధంగా తన పతిత్వాన్ని చూపిస్తూ ఉన్నాడనే దాన్ని పరిశీలించగా, మూడవ అనువాకంలో ఘోర రూపములైన చోర రూపాలలో పరమేశ్వరుడు పతిగా ఉన్నటువంటి వాడని, స్థాయూనాం పతయే నమః, స్థేనానాం పతయే నమః, తస్కరాణాం పతయే నమః, కులుంచానాం పతయే నమః, ఇలాగ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం. ముష్ణతాం పతయే నమః, వీళ్ళందరూ దొంగలలో ఉన్న రకాలు అని వివరించి మొత్తంగా స్వామి ఏంటంటే పెద్ద దొంగ అని తేల్చాను నిన్న కూర్చొని. దొంగల నాయకుడు ఆయన అని ఇక్కడ పతయే అనే శబ్దంలో నాయకుడు అని చెప్పిన దాని యొక్క అంతరార్థం ఏంటి అంటే వారిని కూడా శాసించువాడు అనే విషయం మనం అందులోంచి తీసుకుంటే చోరాదులని నిగ్రహించగలిగేటువంటి ప్రభువు వంటి వాడు. ఒక ఊళ్ళో దొంగతనం జరిగింది. ఈ దొంగల్ని శిక్షిస్తాడు రాజు. నన్ను శిక్షించే అధికారం నీకేముంది అని దొంగ అడగడే, ఎందుకంటే నేను రాజుని గనక. ఎవరికి రాజువి? నాకు రాజువా అంటే నీకు కూడా నేనే రాజుని అంటాడా లేదా? చోరులకు కూడా ఆ దొంగే రాజు, కనుకనే ఆ రాజు వేసిన శిక్షని చోరుడు అంగీకరించవలసిందే. ఆ కారణం చేత ఈ జగత్తులో అందరికీ ప్రభు అయినట్లు దొంగలకు కూడా ఆయన ప్రభు. అది మనం తెలుసుకుంటే ఈ దొంగలు అనే వాళ్ళని నిగ్రహించగలడు. ఎలా నిగ్రహిస్తాడు? సర్వబుద్ధి శాసకుడు పరమేశ్వరుడు, సర్వబుద్ధులని శాసించేటటువంటి వాడు గనక. ఇప్పుడు మనం లోకంలో నానా యాత్రలు పడుతూ ఉంటాం కడుపు నింపుకోవడానికి. వాడిని వెళ్ళి పొగడాలి, వీడిని వెళ్ళి పొగడాలి, కాబట్టి ఉదయం ఈశ్వరుడు ఆరాధన చేసుకోరా అంటే నాకు టైం లేదండి, పలానా వాడు అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం స్తోత్రం చేయాలని. ఆ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడే కూర్చున్నది భగవంతుడికి స్తోత్రం చేస్తే వాడు మన ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇవ్వాల్సింది ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే సర్వబుద్ధి శాసకుడు ఆ పరమేశ్వరుడు. అందుకే సృష్టిలో ఈశ్వరారాధన కోసం ఏ పనినైనా వాయిదా వేయచ్చు, కానీ మిగిలిన పనుల కోసం ఈశ్వరారాధన మాత్రం వాయిదా వేయరాదు. ఇది విషయం. సర్వబుద్ధి శాసకుడైన ఆ పరమేశ్వరుడు నీ మీదకి కత్తి ఎత్తే వాడిని కూడా ఆ కత్తి కింద పెట్టి కాళ్ళ మీద పడి దండం పెట్టేటట్లు చేయగలడు. వాడు బుద్ధిలో కూడా ఆయన ఉన్నాడు గనక. ఆ కారణం చేతనే ఇక్కడ దొంగల నాయకుడైన రుద్రుడికి కూడా నమస్కరిస్తున్నామంటే సృష్టిలో మనం చూస్తున్న ఘోరమును అఘోరమును శాసించేవాడు పాత్రం ఒక్కడే శివుడే. అందుకే ఘోరమును మనల్ని బాధించకుండాను, అఘోరమును మనకు ఆనందం కలిగించేటట్లుగాను మార్చగలిగే శక్తి ఆయనకే ఉన్నది. అంతెందుకండి, మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు కుక్క మీద వచ్చి పడింది అనుకోండి భయపడతాం మనం. భయపడితే వెనకాల నుంచి ఏ టామీలారా అన్న పిలుపు వింటే ముందు ధైర్యం మనకి, ఎందుకంటే ఆ కుక్కకి ప్రతి ఒక్కడు లోపల నుంచి వస్తున్నాడు. ఇప్పుడు అమ్మయ్యా గేట్ దగ్గర నిలబడొచ్చు మనం, లేకపోతే పారిపోవడమే. ఆయన వచ్చి పట్టుకుని లాగి కడతాడు. ఆ కుక్క ఆయన మాట విని కట్టుబడింది, అదే పట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తే వస్తుందా? అదే విధంగా మనం అయితే దాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? దాన్ని ఈ రక్షణ కోసం అక్కడ పెట్టబడినది. అలాగే ఈ వ్యవస్థలో కూడా ప్రతి దానిని ఆయన శాసించగలడు. అందుకు ఆయన కానీ పక్కనుంటే ఘోరం కూడా అఘోరమైపోతుంది. కాటు వేస్తుందేమో భయపడి పారిపోయే పాము ఆయన మెడలో ఉండగా చూస్తే నమస్కారం పెడుతున్నాం, ధైర్యంగా ఆయన దగ్గర కూర్చుంటున్నాం. అందుకు ఘోరము అఘోరము కూడా ఈశ్వరునివే అని తెలియగలిగేవాడు దేనికి భయపడడు. అది ఆ అభయం కల్పించడానికే రుద్రం మనకి పాఠం నేర్పుతున్నది ఇక్కడ. అలాంటి ఆ పరమేశ్వరుడు నిజంగా దొంగగా అనుగ్రహించమని మనం ప్రార్థించాలి. ఏ స్థాయిలోనైనా, ఇప్పుడు నేను మీకు వివరించిన స్థాయి అంతా లౌకిక ప్రయోజనాలను నెరవేర్చే స్థాయి. ఈ స్థాయిలో కూడా ఈశ్వరుణ్ణే ఉపాసించాలి. ఆధ్యాత్మికంగా మనం ఆలోచించగలిగితే అసలు పెద్ద దొంగ అని తెలుసుకుంటే దొంగ ఏం చేస్తాడు? వీలైనంత దోచుకుంటాడు. ఇంకా ఏవైనా దాచేవా అని అడిగి మరీ దోచుకుంటాడు, అవునా లేదా? అన్నీ దోచుకుని తనని మాత్రం ఎవడైతే మిగులుస్తాడో వాడే గొప్ప దొంగ అండి. ఇంకా ఏదైనా మిగిల్చాడంటే వాడు పెద్ద దొంగ కాదు. అందుకు దొంగ అంటే ఏమిటో నిన్న నిర్వచనం చెప్తూ నీది కానిది నీ దగ్గర ఉంటే ఆయన తీసేస్తాడన్నాం. నీది కానిది అంటే ఆత్మేయతరము. ఆత్మేయతరమైనటువంటి ఏ అజ్ఞానమంతా పేరుకుపోయి మన చుట్టూ బరువు లేపి అసలు మనమేమిటో మర్చిపోయే స్థితికి వచ్చేసిందో, అదేవిధంగా ఈ ఆత్మేయతరములైన అజ్ఞానములన్నీ తొలగించి కేవలము అతడిని మాత్రమే మిగిల్చి, అతడిని మాత్రమే మిగిల్చినప్పుడు అప్పుడు అతడికి తెలుస్తుంది రెండు లేదని, మిగిలింది నువ్వు ఒక్కడవే అని.
1: ఇదే దొంగలందరిని ఏలే దొర ఇతడు పెద్ద దొంగ, ఏమి మిగులకుండా దోచి ఇతడే మిగులు దొంగ. అది విశేషం, ఏమి మిగలకుండా ఆయన ఒక్కడే మిగులుతాడు. ప్రళయకాలంలో కూడా అదే చేస్తున్నాడు, మొత్తం తీసేస్తాడట, ఆయన ఒక్కడు మాత్రం ఉంటాడు, శాశ్వతుడైనటువంటి వాడు. అందుకు అటువంటి దొంగ ఆ శాశ్వతత్వాన్ని ఇవ్వగలిగేవాడు ఆయన ఒక్కడే. గనుక ఆ హరిని హరుణ్ణి, ఆ చోరుణ్ణి మహాచోరుణ్ణి మనం ఆశ్రయించుతూ ఉన్నాం. అటు తర్వాత ఆ ఘోర రూపములతో శిక్షించేటప్పుడు ఆయుధములు ప్రయోగించే వాళ్ళని వర్ణిస్తూ ఇషుమద్భ్యో ధన్వాభ్యశ్చవో నమః, ఆతన్వానిభ్య ప్రతి దానిభ్యశ్చవో నమః, నమ ఆయచ్ఛద్భ్యో విసృజిభ్యశ్చవో నమః, నమోస్యద్భ్యో విద్యద్భ్యశ్చవో నమః. ఈ మంత్రములు ఏం చెప్తున్నాయంటే మనకి పరమేశ్వరుడు ఆయుధాలు ప్రయోగించుతున్న తీరుని చెప్తాయి. మనం ఈ మంత్రాన్ని భావన చేస్తూ ఉంటే ఈశ్వరుని యొక్క ఒక స్వరూపం వస్తుంది. అది త్రిపురాసురాది రాక్షసుల మీద స్వామి ధనస్సు ఎక్కుపెట్టినప్పుడు ఎలా ఎక్కుపెడుతున్నాడు అనే సొగసుగా మనం దర్శించవచ్చు. ఇషుమద్భ్యో ధన్వాభ్యశ్చవో నమః. ఇషువులు అంటే బాణములు, అవి పట్టుకున్నాడు, ధనస్సు పట్టుకున్నాడు. ఆ రెట్టి పట్టుకున్న తర్వాత ఏం చేశాడు, ఆతాన్వానేభ్య ప్రతిదధానేభ్య అంటే ఆతన్వానేభ్య అంటే ధనస్సుని అమర్చుతున్నటువంటి వాడు ఆ ధనస్సుకి అల్లెత్రాటిని బిగిస్తున్నట్ట. ఆయన దేన్ని బిగిస్తున్నాడు మనం ఆలోచిస్తే, ఆ వాసుకి అనేటటువంటి నారిని మేరు పర్వతానికి బిగిస్తున్నటువంటి వాడు. తర్వాత ప్రతిదధానేభ్యశ్చ, ఆ ధనుస్సుకి నారిని బిగించిన తర్వాత బిగించేది బాణం, బాణాన్ని సంధిస్తున్నటువంటి వారు. అటుపై ఏం చేస్తున్నాడు, ఆయచ్ఛద్భ్య అంటే అల్లెత్రాటిని లాగువాడు, ఆ రూపంలో ఉన్నటువంటి వారు. విసృజద్భ్య, అలా లాగి బాణాన్ని విడిచిపెట్టేటటువంటి వారు. ఆ విడిచిపెట్టినటువంటి బాణం ఏదో ప్రయోగించాడండి పాప, ఆయన ప్రయత్నం ఆయన చేశాడండి కానీ వెళ్లాల్సిన చోటుకి వెళ్ళలేదండి అని ఉండదు ఈశ్వరుడి విషయంలో. ఎక్కడికి వెళ్లాలో అక్కడికే వెళుతుంది లక్ష్యాన్ని. అందుకే నమోస్యద్భ్యో, లక్ష్యమును ఉద్దేశించి వెళ్ళినటువంటి బాణం అలా పయనింపజేసేటటువంటి వాడు. విద్యభ్యశ్చ, అలా వెళ్ళినటువంటి బాణాన్ని ఆ లక్ష్యములో గుచ్చుకుని తన పని తాను చేసేటట్లు చేయించేవాడు. ఈ మొత్తం ఈ ఆర్డర్ చూడండి ఇక్కడ ఎంత చక్కగా, అల్లెత్రాటిని బిగించడం, ధనస్సుని బాణాన్ని సంధించడం, చెవి వరకు లాగడం, విడిచిపెట్టడం, అది లక్ష్యానికి వెళ్ళడం, గుచ్చుకోవడం, ఈ క్రమాలంకారం అంటారు దీన్ని. ఆ క్రమంగా జరిగిన పని ఇది. మామూలుగా ప్రయోగించినటువంటి ఒక మహాయోధని వర్ణించడం మాత్రమే కాదు, ఒక కార్యానుకున్న అవస్థలన్నీ ఇలా ఉంటాయి. ఒక పని నెరవేరింది అంటే వాడు గురి తప్పుడండి అంటాం. మామూలుగా లోకంలో కూడా మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక పని సాధించాడంటే వాడు అనుకున్న సాధిస్తాడండి, వాడు గురి తప్పడు అన్నాం. గురి తప్పక ముందు అవస్థలు ఎన్నుంటాయి, దాన్ని ఏర్పాటు చేయడం, దానికి తగ్గటవన్నీ సమకూర్చుకోవడం, శక్తి ఎన్ని రకాలుగా పనిచేయాలో చూడండి. దాన్ని ముందు వంచగలిగే శక్తి ఉండాలి, సంధించగలగాలి, దాని మీద ఆ బాణాన్ని పెట్టి లాగే శక్తి ఉండాలి, లాగిన దాన్ని లక్ష్యంపై దృష్టి ఉంచాలి. ఇన్ని ఏకకాలంలో పనిచేస్తే కార్యసిద్ధి అనేది జరుగుతుంది. అలాగే ప్రతి కార్యానికి కూడా సంకల్పం నుంచి ఫలము వరకు కూడా సమర్థత అనేది పనిచేస్తూ ఉండాలి. కొందరికి పాపం సంకల్ప స్థాయిలోనే సమర్థత ఆగిపోతూ ఉంటుంది, ఓహ్ అది చేయించండి, ఇది చేయించండి, ఇది ఎన్ని చెప్తాడో అలా వదిలేస్తే. కొందరు సంకల్ప స్థాయిలో ఆగిపోతుంది, కొందరికి ప్రారంభ స్థాయిలో ఆగిపోతుంది, కొందరు క్రియాస్థానంలో ఆగిపోతుంది, కొందరికి ఫలస్థానంలో ఆగిపోతుంది. కానీ పరమేశ్వరుడు అలా కాదు, సంకల్ప స్థాయి మొదలు ఫలస్థాయి వరకు సర్వ సమర్థతే ఈశ్వరత్వం అంటే అది ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ సంకల్పాన్ని ఆయన ఇచ్చాజ్ఞాన క్రియాత్మకంగా వ్యక్తం చేసి జగద్రూపంగా ఫలవంతం చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు. లక్ష్యశుద్ధి, లక్ష్యసిద్ధి అని ప్రతి కార్యానికి ఉండేటువంటి విషయం. లక్ష్యశుద్ధి అంటే క్లారిటీ అనేటువంటిది, దేన్ని సాధించాలి అనే క్లారిటీ ఉండాలి. కొందరు పాపం అలా వెళ్ళిపోతూ ఉంటుంది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ఏ పని చేసినా అంతే, ఎందుకు చేస్తున్నావు, దీని ప్రయోజనం ఏమిటి అనే శుద్ధి, క్లారిటీ ఉండాలి, క్లారిటీ ఆఫ్ విజన్. అటు తర్వాత దాన్ని సాధించగలగడం, అచీవ్మెంట్. అందుకే లక్ష్యశుద్ధి, లక్ష్యసిద్ధి. ఈ లక్ష్యశుద్ధి, లక్ష్యసిద్ధికి అనుగుణంగా ఇవన్నీ సజ్జీకృతం కావాలి. ఇది ఒక కార్యం యొక్క పూర్ణ స్వరూపం ఈ మంత్రముల్లో వివరించబడింది. అందుకే రుద్రంలో ఈ మంత్ర ప్రయోగం చేసినప్పుడు కార్యసిద్ధిని సంపూర్ణం చేయగలిగేటువంటి శక్తి దీనిలో ఉన్నది. అదేవిధంగా కొందరు యోగపరమైన వ్యాఖ్యానాన్ని కూడా దీనికి అందజేశారు. మనం ముందే చెప్పుకున్నాం, రుద్రానికి రకరకాల వ్యాఖ్యానాలు చెప్పాలంటే ఒక సంవత్సరం కనీసం కావాలి, ఏవి కల్పితాలు కావు.
0: అన్ని ఉన్నాయి ఇందులో. అది మన యొక్క బుద్ధి వైదగ్ధ్యం అనుకోవద్దు, మన బుద్ధి చమత్కారం అనుకోవద్దు. వేదం చేసిన చమత్కారం, వేదం ఒక మంత్రంలో అలా దట్టించుతుంది, అన్నింటినీ దట్టించుతుంది. నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళినా ఆ మంత్రమే. ఇహానికి కావాల్సిన అన్నం కావాలండి, ఇదే మంత్రం. కాదండి యోగంకి ఇంకేదైనా చెప్పండి, అయితే ఇదే. కాదండి ముక్తికి ఏదైనా చెప్పండి, అయితే ఇదే అంటాడు. దేనికైనా ఇదే. అందుకే ఇన్ని అర్థాలు దీంట్లోంచి రావడానికి కారణం, యోగానికి కూడా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అనుసంధానించి మేరువు అనేటటువంటి ఏ వెన్నుదండ ఉన్నదో దానిని ఈ ప్రణవ సాధనతో సంధించడం, దాన్ని పరమాత్మయందు లక్ష్యాన్ని సమకూర్చడం, ఈ క్రియ అంతా ఇందులో చెప్పబడినట్లుగా యోగపరమైన వ్యాఖ్యాన్ని ఇచ్చిన వారు ఉన్నారు. అసలు త్రిపురాసుర సంహారం, రుద్రుని యొక్క ధనస్సు, ఇవన్నీ వీటికే సంకేతం. అందుకే మేరు ధనువు, మేరువు అంటే ఏదో కాదు, మన వెన్నుదండమే మేరువు. ప్రణవ ధనుహు అన్నారు, ప్రణవమే ధనుస్సు అన్నారు. ప్రణవం అంటే ఆ మేరువును అనుసంధానించి ఓంకారనాదానుసంధానం చేసినప్పుడు అది ప్రణవ ధనువు అయింది. అదే అందుకే ప్రణవమే పరమేశ్వరునికి ధనువు అని వివరించారు. ఇలాగ వేదం చెప్పిన మాటలతోనే ఈ మంత్రాలకు మనం అనేకములైన అర్థములు చెప్పినప్పుడు యోగాదుల్ని సిద్ధింపజేసేటువంటి వాడు, సర్వకార్యములను వివిధ స్థాయిలలో సిద్ధింపజేసేవాడు పరమేశ్వరుడు. అంటే సంకల్పానికి కావలసిన సమర్థత, జ్ఞానానికి కావలసిన సమర్థత, క్రియకి కావలసిన సమర్థత, ఫలానికి కావలసిన సమర్థత, అన్నీ చేయగలిగేవాడు ఆ పరమేశ్వరుడే. ప్రతి స్థాయిలో కూడా ఈశత్వం ఉండాలి. ఈశత్వం అంటే సమర్థత. ఆ సమర్థత ఆయన నుంచే రావాలి, అందుకే ఈశ్వరుడు అని. ఇది ఏ చిన్నపాటి కార్యానికైనా ఉండవలసిందే. ప్రతి చిన్న పనికి కూడా ఇన్ని సహకరించాలి, ఇన్ని సమకూర్చేటటువంటి ఈశ్వర చైతన్యాన్ని ఇంత అందంగా వర్ణించి మనకు చూపించారు. అటు తర్వాత మనలో ప్రసరించే చైతన్యం ఎలా ఉంటుందని, ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః. ఇవి పడుకున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు, వీళ్ళందరూ రుద్రస్వరూపులే. అయితే మనకిప్పుడు కూర్చొని వింటున్న వాళ్లే కనిపిస్తే బాగుంటుంది, స్వపద్భ్యో కనిపించకుండా. సరే అన్ని చోట్ల ఉంటాయి ఇవి. అన్ని రూపముల్లో ఉన్న రుద్రులకి నమస్కారము అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఈ మూమెంట్స్ కేవలం బయట ఉన్న వాళ్లలోనే కాక ఈ అంటున్న వాడిలోనే ఉన్నాయి ఈ అవస్థలన్నీ కూడా. నిద్రపోయే అవస్థ, జాగ్రత్త పొందే అవస్థ, కూర్చున్న అవస్థ, నడిచే అవస్థ, ఇన్ని అవస్థలుగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి చైతన్య విశేషం చేత ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సమర్థత కూడా ఈశత్వమే. అందుకే పరమేశ్వరుడు, పరమమైన సమర్థ స్వరూపుడు ఇన్ని రూపములుగా మనలో తన సమర్థతని చూపిస్తున్నాడు. ప్రతిదానికి సమర్థత ఉండాలి. బుద్ధికి సమర్థత ఉండాలి, ఇంద్రియాలకు సమర్థత ఉండాలి. ఆ ఇంద్రియాల్లో వేళ్లకి, కీళ్లకి, నరాలకి, ఆపాద మస్తకం సమర్థత ఉండాలి. ఇందులో దేన్ని సమర్థత లోపించినా ప్రమాదమే. అందుకు ఈ రుద్ర మంత్రానుష్ఠానం వల్ల, రుద్ర అంటే ప్రాణశక్తి స్వరూపుడు అని మొదటి రోజు చెప్పుకున్నాం. ఈ ప్రాణశక్తి శరీరం అంతా ప్రసరించి సరిగ్గా పనిచేయాలంటే ప్రాణావావ రుద్రాహ, ప్రాణములే రుద్రుడు. 10 వాయువులు ప్రాణవాయువులు, 11వదైనటువంటి ఆత్మతత్వం, ఇవి కలిపి 11 రుద్రులు. వీరు సహకరిస్తేనే శరీరంలో ఇవన్నీ ప్రసరిస్తున్నాయి. ఆపాదతల మస్తకము చైతన్యం ఉన్నటువంటిది ఈ కారణ చేతనని చెప్పుకున్నాం. కనుక ఇన్ని మూమెంట్స్ పరిశీలిస్తే మనకు మించిన డాన్సర్ లేదనుకున్నాం. ఇంత డాన్స్ చేయించేవాడు ఎవడు అంటే సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. పరమేశ్వరుడు యొక్క సర్వక్షేత్రముల స్వరూపాలు, సర్వరూపములు, సర్వ అవతారములు కూడా రుద్రంలో ఉన్నాయి. రుద్రంలో ఉన్న మంత్రముల్లోంచే ఈశ్వర స్వరూపాలన్నీ మనకు గోచరిస్తున్నాయి. అందుకే ఒకరు అన్నారు, ఏమండి నటరాజు నటరాజు శివుడు అంటారే, దానికి వేదముల్లో ఉన్నదా? స్పష్టంగా ఉంది. అది ఇక్కడ ఈ మంత్రముల్లో శివుని యొక్క నటరాజ స్వరూపాన్ని వర్ణించి చూపిస్తున్నాడు. మొత్తం నాట్యంలో కూడా చూపించే భంగిమలన్నీ ఈ మూమెంట్సే, ఈ కదలికల్లోంచే చూపిస్తున్నాడు. అలా పరమేశ్వరుడు విశ్వం అంతా కూడాను నిరంతరం వ్యాపించి కృష్ణవీతాయ ధావతే అని చైతన్య స్వరూపుడై ఉన్న కారణంగా ప్రతి అణువులో సాగేటువంటి చైతన్య నర్తనమే నటరాజ స్వరూపం. ఇది మనం ఒకప్పుడు విస్తృతంగా వ్యాఖ్యానించుకున్నాం. ఈ నటరాజ తత్వం గురించే పాశ్చాత్యులు ఆకర్షితులై దీనిలోనే మొత్తం కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటి స్వరూపం ఆవిష్కరింపబడింది. కేవలం నటరాజ తత్వంలోనే పాశ్చాత్యులు చెప్తే వాళ్ళు కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అని రాయడం మొదలుపెట్టిన తర్వాత పాశ్చాత్యులందరూ కూడా భారతీయతకు సంకేతంగా నటరాజమూర్తిని ఉపయోగించడం మొదలుపెట్టారు. అందుకే మొత్తం ప్రపంచంలో నటరాజ విగ్రహం అనేక చోట్ల మనకు కనిపిస్తుంది. ఆ నటరాజ విగ్రహం సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. ఇది చాలా గొప్ప మాట. పరమేశ్వరుడికి సభాపతి అని పేరు. ఈ సభాపతి అనే పేరు ద్రవిడ దేశంలో చాలామంది పెట్టుకుంటూ ఉంటారు తమిళనాడులో. కారణం ఏంటంటే చిదంబర క్షేత్రం. తమిళమా ఆంధ్రాయ అనేది తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనతో వచ్చింది కానీ మన అంతటిదే ఒకటే భారతదేశం. చిదంబర క్షేత్ర వాసుడైన పరమేశ్వరుడు సభాపతి అని చెప్పబడుతున్నాడు. ఈ సభలు చిదంబరంలోనూ బోర్డు సభలు చెప్తారు. దేవసభ, కనకసభ, రాజసభ, చిత్సభ అని ప్రధానంగా నాలుగు సభలు అక్కడ చెప్పబడుతున్నాయి. ఇవి కాక రత్నసభ, ఇలాంటి సభలు మిగిలిన క్షేత్రాల్లో ఉన్నాయి. మధురైలో రత్నసభ ఉందిట, అక్కడ మధ్యాహ్నం పూట నాట్యం చేస్తారట పరమేశ్వరుడు. ఇదో విశేషం. ఇలాగ కొన్ని కొన్ని క్షేత్రముల్లో చెప్పబడ్డాయి. అలాగే త్యాగరాజ స్వామి వారు కొలువ తీరినటువంటి అంటే త్యాగేశ్వరుడు అనేటువంటి త్యాగరాజేశ్వర స్వామి ఉన్న పంచరథ క్షేత్రంలో స్వామివారు అక్కడ అజపా తాండవమూర్తిగా అక్కడ నాట్యం చేస్తున్నాడు. ఇలా వివిధ సభల్లో స్వామి నాట్యం చేస్తాడు. ఎవరైనా సరే డ్యాన్స్ అనేది ఎక్కడ పెడతారు? సభలోనే పెడతారు కదండి. సభలో పెట్టినప్పుడు అందరూ చూసి ఆ నాట్యాన్ని ఆనందిస్తూ ఉంటారు. అప్పుడు ఆ సభలో కూర్చున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు? ఆ పరమేశ్వరుడితో తన్మయం చెందిపోతున్నారు. అక్కడ ఒక మహాచైతన్యమూర్తి అయిన శివుడు నాట్యం చేస్తుంటే ఆ నాట్యాన్ని చూసి ఆనందించే చైతన్యం ఏమైంది? మళ్ళీ ఆలోచించూడండి. ఇక్కడ ఆ చైతన్యం కూడా ఈశ్వరుడే. ప్రదర్శింపబడే వస్తువులోనే కాకుండా ఆ ప్రదర్శనని దర్శించేవాడిలోనూ ఆ ఈశ్వరుడే ఉన్నాడు. ఇదే తెలియాలి. ఇది ఈ విషయం మనకి ధూర్జటి గారు చాలా చక్కగా ఆవిష్కరిస్తారు. వాగర్థంబులు శ్రోతృవక్తలు జగద్వంద్యుండు అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా? మత్ప్రబంధాది పచ్చాగణ్యార్గుడు వేరొకండు కలడా అని రాస్తారు తన కాళహస్తి మహాత్మ అనే ప్రబంధానికి ప్రారంభంలో. వాగర్థంబులు శ్రోతృవక్తలు, వాక్కు అర్థం, వినేవాడు చెప్పేవాడు, వీళ్ళందరూ రెండుగా కనిపిస్తున్నప్పటికీ కూడా అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా? ఈ రెండూ కూడా ఆలోచిస్తే ఒకడేనయ్యా అని చెప్పారు. అక్కడ ఉన్నవాడు వాడితో మనం పూర్తి ఆనందం ఎప్పుడు అనుభవించగలం? వాడు ఏదో ఏది ప్రదర్శిస్తున్నాడో అది పరిపూర్ణంగా మనలో అందినప్పుడే వాడు ఆనందంతో సమానంగా మనం పొందగలం. అప్పుడేమైంది? రెండు ఏకమైపోయాయి. అందుకు సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమః. సభలలో ఉన్నవాడు సభాపతులుగా ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కారం. ఇక్కడ మీరు పరిశీలించినప్పుడు మనం ఎన్ని రకాల వ్యవస్థలు ఏర్పరచుకున్నా ఈ వ్యవస్థలన్నిటి మూల వ్యవస్థ ఈశ్వర వ్యవస్థ ఒకటి ఉంది విశ్వంలో. దాని యొక్క ప్రభావం చేతే మానవుల బుద్ధులు పనిచేస్తూ ఉంటాయి. మంచి మేడ కట్టాడు, అద్భుతమైన బిల్డింగ్ కట్టాడు, చూడ్డానికి చాలామంది వెళుతూ ఉంటారు. కానీ ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ స్కిల్ అనేటటువంటిది మనుషులు మనం చూసాం చాలా గొప్పగా ఉంది అంటున్నాం. అంటే మనుషులం కనుక మనుషుల ఇంజనీరింగ్ స్కిల్ని మెచ్చుకుంటున్నాం. కానీ మనకు చూడడం చేతనైతే ఒక సాలె గూడు చేసే ఇంజనీరింగ్ స్కిల్ చూడండి, ఒక గిజిగాని గూడు దానిలో ఉన్న ఇంజనీరింగ్ స్కిల్ చూడండి. ఆ ఇంజనీరింగ్ స్కిల్ ఎవరికైనా ఉందా ఆలోచించండి. అంటే సృష్టిలో ప్రతిభ మేధ మనసొత్తే అనుకుంటున్నాం, మనల్ని మించి ఒక చిన్న కీటకంలో ఉంది. ఇంకా బయట రాళ్ళు సిమెంటు మనకు అవసరం, అది కేవలం నోటి నుంచి వచ్చే దారంతోనే ఎంత గట్టిదైనా అల్లుతుంది. ఎక్కడెక్కడో ఉన్న చిన్న చిన్న గడ్డి ముక్కల్ని తీసుకొచ్చి ఆ గిజగాని కూడా అంతుపట్టని విధంగా అల్లి అందులో కూర్చుని అది ఎంత చేసింది. కనుక స్కిల్ అనేటటువంటిది విశ్వాన్ని పరిశీలించితే అన్ని చోట్ల కనిపిస్తుంది. ఈ స్కిల్స్ని చూస్తే ఇన్ని స్కిల్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయో వాడెంత స్కిల్ఫుల్ మ్యానో అర్థమవుతుంది. శక్తి, ఆ స్కిల్ నైపుణ్యములన్నిటికీ శక్తిమంతుడైన ఆ పరమేశ్వరుడే హేతువు. అందుకు విశ్వంలో ఉన్న ఈ ఈశ్వర వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ నుంచే మనకు ఏదైనా భావం వస్తుంది. సభలు పెట్టాలి అనే ఆలోచన మనకు ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనం చింతన చేయాలి. అంటే ఈశ్వర చైతన్యమే మనలో ఉంది కనుక ఆ వ్యవస్థలో ఉన్న బుద్ధులే మనకు పుడుతూ ఉంటాయి. అలాగే చేస్తూ ఉంటాం మన స్థాయిలో. మనం చిన్నపిల్లలు చూడండి, వంట వండుకుంటున్నామని వంట వండుకుంటుంటారు. అంటే వాళ్ళలో అప్పుడే వంట వండే నేచరు, కలిసి తినే నేచర్ ఇవన్నీ వచ్చేసాయి. అది వాడు ఈ విధంగా ప్రదర్శిస్తున్నాడు, తర్వాత అది పెద్దగా బయటపడుతుంది. ఆ విధంగా ఇసుగుళ్ళు కట్టుకోవడం ఇవి ఎవరి స్థాయిలో వాడు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఈశ్వర వ్యవస్థని మన నుంచి ప్రదర్శిస్తూ ఉంటాం. ఇది కొంచెం తాత్వికంగాను కొంచెం వైజ్ఞానికంగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం. అలాగే సభలు ఏర్పరచడం, ఆ సభల్లో ఒక పతి ఉండడం, ఇవి ఆలోచిస్తే సభ అంటే ఏమిటి, సభాపతి అంటే ఏమిటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. దాన్ని ఒక్కసారి చిదంబర క్షేత్రానికి వెళదాం. ఇక్కడే ఆవిష్కరించబడుతుంది. చిదంబర క్షేత్రం గురించి చెప్తూ మనకి శాస్త్రముల్లో కైవల్య పట్టణాల్లో ఒకటిగా చిదంబరాన్ని చెప్పారు. దానికి వ్యాఘ్రపురం అని, పుండరీకపురం అని పేరు. పుండరీకం అంటే పద్మం. పృత్పుండరీకం విరజం విశుద్ధం అని ఉపనిషత్తే చెప్పింది కదా. హృదయ పుండరీకపురమే చిదంబరం. దానిలో ఏముందయ్యా అంటే ఏమీ లేదు. ఏమీ లేదని ఎలా అంటాం? చిత్ ఆకాశం, చిన్మయమైన ఆకాశం ఉన్నది. చిన్మయాకాశానికి మూలమైన సత్వదార్థం అందులో ఉంది. అతడే ఈ చిదాకాశాన్ని వ్యాప్తి చేసినటువంటి వాడైన నటరాజు. అది చిదంబరం. అది ఎక్కడున్నది? హృద్దేశే. ఆయనే చెప్పుకున్నాడు, హృద్దేశే అర్జున తిష్ఠతి. ఈ చిదంబరం మనకు తెలియాలి అంటే ఆ లోపల దాకా వెళ్ళేటప్పుడు ఎన్నెన్ను బయట ఉన్నాయో స్టడీ చేయమన్నాడు. ఇవన్నీ సఫలే. ఆఖరికి హృదయంలో ఉన్న ఆ చితాకాశ ఆవరణ కూడా సభే. దాన్ని చిత్సభ అని అన్నారు. అది విశేషం. మనం చిదంబర సభకు వెళ్ళినప్పుడు రాజసభ, కనకసభ, దేవసభ, చిత్సభ మొత్తం ఉన్నాయి. కనకసభ అంటే బంగారు సభ. అటు తర్వాత రాజసభ, రాజులందరూ కూర్చొని చూస్తారు అక్కడ పరమేశ్వరుడి నాట్యాన్ని. వాళ్ళ క్యూ అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్, డిఫరెంట్ ఆడియన్స్ కూర్చోవాలి కదా నాట్యం జరిగినప్పుడు. వాళ్ళలోని ఆ విధంగా ఉంటుంది. చక్కగా అలంకరించబడి కనకసభ ఉన్నది. తర్వాత రాజులందరూ కూర్చునేటువంటి చోటు. అటుపై దేవసభ, దేవతలందరూ దర్శించేది. అటుపై చిత్సభ, చిత్సభ లోపల నటరాజు. ఇది ఇవి ఎక్కడున్నాయి పరిశీలించితే భారతీయ క్షేత్ర నిర్మాణాలన్నీ కూడా ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని, ఈ క్షేత్రమునందు భాషించే ఈశ్వర చైతన్యాన్ని ఆవిష్కరించుకోవడానికి ఏర్పడినటువంటివి క్షేత్ర వ్యవస్థ అంతా కూడా. మొక్కుకుని ఆ మొక్కు ప్రకారం టిక్కెట్ కొనుక్కుని ఆ క్యూలో 10 మందిని తిట్టుకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొచ్చేసిన మనకు అర్థం కాదు క్షేత్రం అంటే. క్షేత్రాన్ని అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేసిన వాడు చాలా గ్రంథాలు రాశారు. ఇటీవలే పాశ్చాత్యులు రాశారు. అది ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. ఒక ఆయన 1000 పేజీల గ్రంథం రాశాడు చిదంబరం మీద. ఎవరు రచించారా అని చూస్తే ఒక పాశ్చాత్యుడు ఆయన. అలాగే నటరాజ స్తుతిగా కుంచితాంఘ్రిం భజేహం అనక ప్రాచీన స్తుతి ఉన్నది. ఆ ప్రాచీన స్థుతి కుంచితాంఘ్రి అంటే శివుడు పాదాన్ని ఎత్తి కొంచెం వంచుతాడు ఆ నటరాజస్వామి. ఆ వంచిన పాదం చాలా గొప్పది. అది వామపాదం. అది ఆ పాదం కైవల్యదాయకం. అది అనుగ్రహం అనే కృత్యానికి సంకేతం. పరమేశ్వరుడు ఆ నటరాజమూర్తిగా ఉన్నప్పుడు ఆ డమరుకం సృష్టికి సంకేతమై, ఆ అభయహస్తం స్థితికి సంకేతమై, ఆ అగ్నిహస్తం సంహారానికి సంకేతమై, ఈ భూమికి ఆంచినటువంటి హస్తం తిరోధాన కృత్యానికి సంకేతమై, ఆ పైకి ఎత్తిన పాదం, భూమికి ఆంచిన పాదం తిరోధాన సంకేతమై, పైకి ఎత్తిన పాదం దాన్ని చూపే హస్తం, ఈ రెండు అనుగ్రహ కృత్యానికి సంకేతమని, పంచకృత్యాలు నిర్వహించే పరమేశ్వరుడే నటరాజు స్వరూపమని వ్యాఖ్యానం చెప్పారు. అందుకే ఒక్క నటరాజమూర్తిని ధ్యానించితే పంచకృత్య నిర్వాహకుడైన పరమేశ్వరుడు పూర్ణంగా అందులో వ్యక్తమవుతున్నాడు. ఆయన ఒక అగ్నిమయమైన ఆవరణ మధ్యలో ఉంటాడు ఆ నటరాజు. దీని అర్థం ఏమిటంటే లింగమునందు ఉండేటువంటి చైతన్యం. మీరు లింగం చూస్తే ఏమి కదలట్లే, కదలకుండానే కనిపిస్తుంది. కదలకుండా కనిపించే లింగంలో కదులుతూ ఉన్నటువంటి వాడు. అందుకే తన్నైజతి తదైజతి, అది కదలట్లేదు కదులుతోంది అని చెప్పడంలో అంతరార్థం ఉంది. ప్రతి కదలని దానిలోనూ కదిలేవాడు ఒకడున్నాడు, ప్రతి కదిలే దానిలోనూ కదలని వాడు ఒకడున్నాడు. ఇది సృష్టి గురించి మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. కదులుతున్న చక్రంలో కూడా మధ్యలో కదలకుండా ఒకటి ఉంటుంది. అది కూడా కదిలిపోతే బండి నుంచి దూడు ఎప్పుడో పడిపోయేది. కనుక కదిలే దానిలో కదలకుండా ఒకటి ఉంటుంది, కదలని దానిలో కదిలేది ఒకటి ఉంటుంది. ప్రతి దానిలో కూడా ఆ కదిలేది ఉండడం వల్లనే పరిణామం అనేది కనిపిస్తూ ఉంటుంది, మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు రెండు చైతన్యాలు. స్థాణువు ఆయనే, చైతన్య రూపుడై చలించేది ఆయనే. అందుకే కృత్స్నవీతాయ ధావతే సత్వనాంపతే నమః అని చెప్పుకున్న దాని అర్థం. ఆ మూమెంట్ ఏదుందో ఆ చైతన్యాన్ని నటరాజుగా చెప్పారు. ఇక్కడ మనం పరిశీలించినప్పుడు కనక సభ, కనకం అంటే బంగారం అని అర్థం. సువర్ణము అంటే శుద్ధి చేయబడినటువంటి పవిత్రమైనటువంటి బంగారం ఏదుందో అది. మన శరీరమే కనకసభ కావాలి, రాజసభ కావాలి, దేవసభ అయితే అప్పుడు చిత్సభేశుడు కనిపిస్తాడు మనకి. అది విశేషం. అది ఎలా కావాలంటే సువర్ణం తయారు చేయడానికి ఏం చేస్తాం మనం?
2: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం డాట్ ఆర్ రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్. ఓం నమశివాయ.
3: ఉపమన్యువు. పూర్వకాలంలో వ్యాఘ్రపాదుడు అని ఒక మహర్షి ఉండేవాడు. అతని యొక్క కుమారుడే ఉపమన్యువు. గత జన్మలో వేదాంగ విదుడు మహాయోగి, కాని భ్రష్టత్వం చెందటం వల్ల బ్రాహ్మణ బాలకుడుగా జన్మించాడు. ఈ వ్యాఘ్రపాదుడు అనేటటువంటి ఈ మహర్షి చాలా బీదవాడు. అందుచేత బాలుడికి పాలు పట్టలేక నీళ్లలో పిండి కలిపి తాగించేవాడు. ఆ విధంగా పిండి కలిపినటువంటి పాలు తాగి పిల్లవాడు బక్కచిక్కిపోయాడు. కొంతకాలానికి ఉపమన్యు యొక్క తల్లి ఆ బాలుడిని తీసుకుని పుట్టింటికెళ్ళింది. అక్కడ ఆ పుట్టింటి వారికి గోసంపద అనేది బాగా ఉంది. అంటే వాళ్ళింట్లో ఆవులు బాగా ఉన్నాయి. అందుచేత పాలు తాగి చక్కగా ఒళ్ళు చేశాడు పిల్లవాడు. ఇలా కొద్ది రోజులైన తర్వాత ఆ బాలుడిని తీసుకుని మళ్లీ భర్త అయినటువంటి వ్యాఘ్రపాదుడి దగ్గరికి వచ్చింది. మళ్లీ పిల్లవాడికి పాలకి బదులుగా నీళ్లలో పిండి కలిపి పెట్టారు. అయితే పాలు తాగటానికి అలవాటు పడ్డటువంటి ఆ పిల్లవాడు ఈ పిండి నీళ్లు తాగను అని చెప్పేసి మొరాయించాడు, మొండికేశాడు. జరిగినటువంటి విషయం తెలుసుకుని తండ్రి అయినటువంటి వ్యాఘ్రపాదుడు కుమారుణ్ణి బుజ్జగించి శివపంచాక్షరి మంత్రం ఉపదేశించి ఈ మంత్రాన్ని గనక భక్తితో జపం చేసినట్లయితే శంకరుడు ఆవును దూడని రెండింటినీ కూడా తెచ్చిస్తాడనైనా అని చెప్పాడు. కల్లాకపడం తెలియనటువంటి ఆ బాలుడు పంచాక్షరి జపం చేస్తూ ఉన్నాడు. ఒకనాడు ఈశ్వరుడు ఆ బాలుణ్ణి పరీక్షించాలి అనుకుని జంగం దేవర వేషంలో వచ్చి శివుడు తిండి తినడానికి కూడా గతిలేనటువంటి వాడు, బిచ్చమెత్తుకుని తిరుగుతూ ఉంటాడు, వాడికి కట్టుకోవడానికి బట్టలు లేవు, పులి చర్మం కట్టుకుంటాడు, ఉండటానికి ఇల్లు లేదు, శ్మశానంలో ఉంటాడు, పెట్టుకోవడానికి ఆభరణాలు లేవు, అందుకని పాములన్నీ కూడా మెళ్ళ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఈ రకంగా ఉన్నటువంటి ఆ శివుణ్ణి ఎందుకయ్యా నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు, అతని గురించి జపం చేస్తూ ఉన్నావు అన్నాడు. అది విన్నటువంటి ఈ బాలుడికి పిచ్చి కోపం వచ్చింది. వెంటనే పక్కన ఉన్నటువంటి ఒక దుడ్డుకర్రను తీసుకుని ఆ జంగం దేవర్ని కొట్టబోయాడు. శంకరుడు ఆ బాలుడి యొక్క భక్తికి ముగ్ధుడై గౌరీదేవికి బాలుణ్ణి చూపి, ఇతడు మన యొక్క ప్రియభక్తుడు, మన కుమారుడి వంటి వాడు అన్నాడు. పార్వతి ఆ బాలుణ్ణి ఎత్తుకుని ముద్దాడింది. ఆవిడ యొక్క అరచేతి నుంచి పాలు ధారగా కాలి కాలువలై ప్రవహించాయి. అదే పాల కొలనుగా మారింది. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి 5 ఆరామాలలోనూ కూడా ఒకటైనటువంటి క్షీరారామము అనేది అదే. శంకరుడు ఉపమన్యువుని చూసి, బాలక నీకేం కావాలి అన్నాడు. ఆ బాలుడు, దేవదేవా నన్ను కన్న తల్లిలాగా కరుణించి కాపాడవయ్యా, అంతకన్నా నాకేం అక్కర్లేదు అన్నాడు. అప్పుడు శివుడు ఆ బాలుడికి జరామరణాలు లేకుండా కల్పాంతం వరకు సుఖంగా జీవించు అని దీవించాడు. ఈ రకంగా ఆ పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందుకున్నటువంటి ఆ ఉపమన్యువు కల్పాంతం వరకు జరామరణాలు లేకుండా సుఖంగా జీవించాడు.
4: ఓం నమః శివాయ.
5: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org. ఓం.

ీకవతే ప్రథమజానాభతే మరుద్భ్య సాంతపనేభ్య సవాత్యాన్ మరుద్భ్యో గృహమేధిభ్యో బష్కీహాన్ మరుద్భ్య క్రీలిభ్య సజ్ఞే సృష్టాన్ మరుద్భ్య స్వతావద్భ్యో నుసృష్టాన్.

0: వసంతాయ కపింజాలానాలభతే గ్రీష్మాయ కలవింకాన్ వర్షాభ్యస్తిత్తిరీన్ శరదేవర్తీకా హేమంతాయ కకారాన్ శిశిరాయ వికాకరాన్ సముద్రాయ శిశుమారానాలభతే పర్జన్యాయ మండూకానద్భ్యో మత్స్యాన్
1: మిత్రాయ కులీపయాన్ వరుణాయ నాక్రాన్

0: ఆమతో అస్మభ్యగం శివో భవ ఆమతో అస్మభ్యగం శివో భవ
1: మందోజితాభిరాజితే మందోయజ్ఞం భావగవర్ణగం శివం కృతి

ఉపయ్యవృద్రస్వేదనం హన్యంతే అస్మక్షపంతో అస్మభ్యకం శివోభవ నమస్తే హన్యంతే అస్మక్షపంతో అస్మభ్యకం శివోభవ ఋణదేవత్ కృతదేవత్మ రసదేవత్మ హిరదేవత్సు వర్విదేవత్.

బ్రహ్మణేతారోస్భ్రోణే దివో న పృథివ్యాసృశ అన్యత్మత్సవంశేదాభ్యమం శివోఫల అద్యత్యజ్ఞేన సోజినా సంజ్ఞనం.

ఆపాదయే నమః హరేనాహుం సర్వాదాం విత్రయుహుతా విశ్వకర్మణే విశ్వాహమర్చకుం హరిః ఉత్తరాన్నయాజ్ఞేంద్రేనాహుతా కాయస్వోషేణ చగుం ప్రజయాధనేన చ ఇంద్రియేమం ప్రదనాన్ కృతిజాతానామసద్వశే శమేనం వర్చసాదుజదేవేనభ్యోభాగభాసతే శస్య కర్మాయ శ్రీయేణమగ్నేనభ్యశాత్వం

శ్రీమణ్యేవాయ్యమాయ్యూర్యస్ హరిజేదపునఃసరిజోజాగుమ్మ సత్యూణా

ఇంద్రశ్చరణ్యాదిత్యానాదిత్యానాశ్రవాణోదేవానా జయరాముదత్తాకమి

సంవదంతి పునరాశిఖాయువా ఇంద్రో నక్షత్రవృద్ధ్రహ్మయ్యేమ ప్రతి సంవేహి

ేవాణాయమాధృపయమాస్తువర్యంతమాలాపయేతుమేతకుంతమే చాక్షామాక్వాంతర్విభాజేనాగ్ధారయంత్రమినోదా

మిత్రణ ఇదక్షుర్రుర్చ ధరుణచ్చ ధర్తాదవిధారయ శ్రీవృక్షాదయ తాదృక్షాదూషుణ సదృక్షాధృతి సదృక్షాదయ నిషాదక్ష సంయతాదక్ష

ప్రతిగ్రహేమ కక్ష్యం దేవేనాగలేకం జగన్నం ప్రియతో సఖాయం పరిషత్వ జానా సర్వేవసింగ్ేషితాయంతే ఆచరణే సమనే ప్రయోగా భాగే పుత్రం చృతాహస్తే

ృష్యాయ ఉపస్వాదయ్యాంబుత్రాంద్రేంద్రేషాధమానోదం విశ్వనాగం ఇదరింద్రస్ ముక్తిరేణయ స్వా

అహిర్ప్రియ్యోరాజమర్మరాత్మక్షేణుంధ్రవస్త్రవనాయ జన్మతి యద్భవిష్యమృదోహేరమిరానంద్రమానుషాపరియసంధయంతి సత్రాప్రథమో భాగయేభ్య ప్రతిభేదయన్మయ్యలాభ్యాగ్రావ్యాభవృతభ్యసాభిత్ర.

ేత్రాగాత్రయలాగణోరపరుష్పరుణుష్యాదశ్వేదస్వక్షదస్వ్యాదశ్వాయంతానాభవదత్తర్సు

బాలం శైవకులోద్భవం పరిహరత్ స్వజ్ఞాతిపక్షాకులం ఖిద్యంతం తవ మూర్ధ్ని పుష్ప నిచయం దాతుం సముద్యత్కరం దృష్ట్వానమ్య విరించిరమ్య నగరే పూజాం తదీయాం భజన్ ఆర్తత్రాణపరాయణస్స భగవాన్ గంగాధరో మే గతి ఇతి. అన్వయః ఏవం భవతి. విరించి రమ్యనగరే శైవకులోద్భవం పరిహరత్స్వజ్ఞాతిపక్షాకులం తవ మూర్ధ్ని పుష్పనిచయం దాతుం సముద్యత్కరం ఖిద్యంతం బాలం దృష్ట్వా యః తదీయాం పూజాం భజన్ స్వశిరః ఆనమ్య ఆస్తే సః ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః ఇతి. దీక్షితేంద్రాణాం కులదైవస్య ద్రవిడేషు తిరువిరించిపురక్షేత్రస్థితస్య మర్కతవల్లీ సమేత శ్రీ మార్గసహాయేశ్వరాలయస్య స్థలపురాణం వర్ణయంతి. విరించినమ్య నగరే తవ మూర్ధ్ని పుష్పనిచయం దాతుం సముద్యత్కరం ఖిద్యంతం శైవకులోద్భవం బాలం దృష్ట్వా యః తదీయాం పూజాం భజన్ స్వశిరః ఆనమ్య ఆస్తే సః ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః ఇతి. విరించిరమ్య నగరే తిరువిరించిపురం ఇతి అడయప్పల సమీపవర్తి ద్రవిడేషు కించిద్ ద్రమ్యం నగరం. తస్మిన్ తవ తత్క్షేత్రగర్భగృహే విరాజమానస్య మూర్ధ్ని శిరసి పుష్పనిచయం పుష్పాణాం నిచయం ఓఘం దాతుం సమర్పయితుం సముద్యత్కరం సముద్యన్ మహతా ప్రయాసేన యతమానః కరః యస్య తం తస్మాదేవ ఖిద్యంతం శోకమనుభవంతం శైవకులోద్భవం శైవానాం శివభక్తిపరాణాం బ్రాహ్మణానాం కులే ఉద్భవః జన్మ యస్య తం బాలం బ్రాహ్మణవటురూపధృశం బ్రహ్మాణం దృష్ట్వా తదీయాం తేన కృతాం పూజాం భగవన్ మందిరగర్భగృహే క్రియమాణమర్చన కైంకర్యం భజన్ స్వీకుర్వాణః స్వశిరః ఇతి వాక్యశేషః. ఆనమ్య అధః నమయన్ ఆస్తే ఇత్యపి వాక్యశేషః. సహాభూతభావనః ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః. కోయం బాలకః కా తస్య కథా అస్య చ కథాం ఇత్తమాహుః. పురా హి బ్రహ్మా కేనచిచ్ఛాపేన భూమ్యాం మానుషం జన్మలేభే. తిరువిరించిపురక్షేత్రస్థితే శివాలయే అర్చనకైంకర్యం కుర్వతాం బ్రాహ్మణానాం కులే లబ్ధజన్మనః తస్య నామ శివశర్మా ఇత్యాసీత్. అనుపనీతస్య తస్య పితరి మృతే సతి తస్య వైరిణః బాంధవాః తదర్చనకైంకర్యం తస్మాత్ హఠేన గ్రహీతుమైచ్ఛన్ ఇత్యాహ. పరిహరత్స్వజ్ఞాతిపక్షాకులం ఇతి. పరిహరతాం కులప్రాప్తం శివార్చనకైంకర్యం లుంఠతాం స్వజ్ఞాతీనాం పక్షేణ సమూహేన ఆకులః వ్యాథితః. పరిహరత్స్వజ్ఞాతిపక్షాకులః తం అనుపనీతస్య తస్య వటోః ఆలయస్య పూజాకైంకర్యే అనధికారిత్వాత్ తస్మాత్ తత్ పరిహర్తుం ఐచ్ఛుః ఇతి కథ్యతే. భగవంతం ధ్యాయత్యాం తస్య మాతరి భగవాన్ శివః వృద్ధబ్రాహ్మణరూపధృక్ శివశర్మాణముపజగామ. గత్వా చ తన్మందిరసమీపస్థితం బ్రహ్మతీర్థం తం నీత్వా స్వయమేవ ఉపనినాయ. ఉపనీయ చ తిరోబభూవస బ్రాహ్మణః కృతోపనీతః సః శివశర్మ బ్రహ్మతేజా భాసురముఖః స్వగృహం ప్రతిజగామ. అథ సః శివాలయం ప్రవిశ్య యథావిధి సర్వమపి కైంకర్యం కర్తుమారేభే ఇత్యుక్తం. విరించిపురమాహాత్మ్యే చ ఏవముక్తం. తస్మై దయానిధిర్దేవః చంద్రగంగోర్మి శీతలం నమయామాస బాలాయ మౌలిం బాలేందుశేఖరః బ్రహ్మవిష్ణ్వాదికోటీర నీరాజిత పదాంబుజం కోటీరం నమయామాస భక్తానుగ్రహకామ్యయా ఇతి. అనేన భాషణమిదం సమాపయామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.

జగదిదం ప్రాణ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశ కాలకలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాన్ యోగీ వయః స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్ కల్ప

శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీ రుద్ర నమక మంత్రాల్లో మూడవ అనువాకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. రెండవ అనువాకంలో జగతాంపతయే జగత్పతి జగదీశ్వరుడు అయిన పరమేశ్వరుడు ఈ జగత్తులో ఒక్కొక్క దాని యందు ఏ విధంగా తన పతిత్వాన్ని చూపిస్తూ ఉన్నాడనే దాన్ని పరిశీలించగా, మూడవ అనువాకంలో ఘోర రూపములైన చోర రూపాలలో పరమేశ్వరుడు పతిగా ఉన్నటువంటి వాడని, స్థాయూనాం పతయే నమః, స్థేనానాం పతయే నమః, తస్కరాణాం పతయే నమః, కులుంచానాం పతయే నమః, ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం. ముష్ణతాం పతయే నమః, వీళ్ళందరూ దొంగలలో ఉన్న రకాలు అని వివరించి మొత్తంగా స్వామి అంటే పెద్ద దొంగ అని తేల్చాను నిన్న కూర్చొని. దొంగల నాయకుడు ఆయన అని ఇక్కడ పతయే అనే శబ్దంలో నాయకుడు అని చెప్పిన దాని యొక్క అంతరార్థం ఏంటి అంటే వారిని కూడా శాసించువాడు అనే విషయం మనం అందులోంచి తీసుకుంటే, చోరాదులని నిగ్రహించగలిగేటువంటి ప్రభువు వంటి వాడు. ఒక ఊళ్ళో దొంగతనం జరిగింది. ఈ దొంగల్ని శిక్షిస్తాడు రాజు. నన్ను శిక్షించే అధికారం నీకేముంది అని దొంగ అడగడే, ఎందుకంటే నేను రాజుని గనక. ఎవరికి రాజువి? నాకు రాజువా అంటే నీకు కూడా నేనే రాజుని అంటాడా లేదా? చోరులకు కూడా ఆ దొంగే రాజు, కనుకనే ఆ రాజు వేసిన శిక్షని చోరుడు అంగీకరించవలసిందే. ఆ కారణం చేత ఈ జగత్తులో అందరికీ ప్రభు అయినట్లు దొంగలకు కూడా ఆయన ప్రభు. అది మనం తెలుసుకుంటే ఈ దొంగలు అనే వాళ్ళని నిగ్రహించగలడు. ఎలా నిగ్రహిస్తాడు? సర్వబుద్ధి శాసకుడు పరమేశ్వరుడు, సర్వబుద్ధులని శాసించేటటువంటి వాడు గనక. ఇప్పుడు మనం లోకంలో నానా యాత్రలు పడుతూ ఉంటాం కడుపు నింపుకోవడానికి. వాడిని వెళ్ళి పొగడాలి, వీడిని వెళ్ళి పొగడాలి, కాబట్టి ఉదయం ఈశ్వరుడు ఆరాధన చేసుకోరా అంటే నాకు టైం లేదండి, పలానా వాడు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం స్తోత్రం చేయాలని. ఆ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడే కూర్చుని అది భగవంతుడికి స్తోత్రం చేస్తే వాడు మన ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇవ్వాల్సింది ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే సర్వబుద్ధి శాసకుడు ఆ పరమేశ్వరుడు. అందుకే సృష్టిలో ఈశ్వరారాధన కోసం ఏ పనినైనా వాయిదా వేయచ్చు, కానీ మిగిలిన పనుల కోసం ఈశ్వరారాధనను మాత్రం వాయిదా వేయరాదు. ఇది విషయం. సర్వబుద్ధి శాసకుడైన ఆ పరమేశ్వరుడు నీ మీదకి కత్తి ఎత్తే వాడిని కూడా ఆ కత్తి కింద పెట్టి కాళ్ళ మీద పడి దండం పెట్టేటట్లు చేయగలడు. వాడు బుద్ధిలో కూడా ఆయన ఉన్నాడు గనక. ఆ కారణం చేతనే ఇక్కడ దొంగల నాయకుడైన రుద్రుడికి కూడా నమస్కరిస్తున్నామంటే, సృష్టిలో మనం చూస్తున్న ఘోరమును అఘోరమును శాసించేవాడు పాత్రం ఒక్కడే శివుడే. అందుకే ఘోరమును మనల్ని బాధించకుండాను, అఘోరమును మనకు ఆనందం కలిగించేటట్లుగాను మార్చగలిగే శక్తి ఆయనకే ఉన్నది. అంతెందుకండి, మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు కుక్క మీద వచ్చి పడింది అనుకోండి భయపడతాం మనం. భయపడితే వెనకాల నుంచి ఏ టామీలారా అన్న పిలుపు వింటే ముందు ధైర్యం మనకి, ఎందుకంటే ఆ కుక్కకి ప్రతి ఒక్కడు లోపల నుంచి వస్తున్నాడు. ఇప్పుడు అమ్మయ్యా గేట్ దగ్గర నిలబడొచ్చు మనం, లేకపోతే పారిపోవడమే. ఆయన వచ్చి పట్టుకుని లాగి కడతాడు. ఆ కుక్క ఆయన మాట విని కట్టుబడింది, అదే పట్టుకో

స్థాయిలోనైనా. ఇప్పుడు నేను మీకు వివరించిన స్థాయి అంతా లౌకిక ప్రయోజనాలను నెరవేర్చే స్థాయి. ఈ స్థాయిలో కూడా ఈశ్వరుణ్ణే ఉపాసించాలి. ఆధ్యాత్మికంగా మనం ఆలోచించగలిగితే అసలు పెద్ద దొంగ అని తెలుసుకుంటే దొంగ ఏం చేస్తాడు? వీలైనంత దోచుకుంటాడు. ఇంకా ఏవైనా దాచేవా అని అడిగి మరీ దోచుకుంటాడు, అవునా లేదా? అన్నీ దోచుకుని తనని మాత్రం ఎవడైతే మిగులుస్తాడో వాడే గొప్ప దొంగ అండి. ఇంకా ఏదైనా మిగిల్చాయంటే వాడు పెద్ద దొంగ కాదు. అందుకు దొంగ అంటే ఏమిటో నిన్న నిర్వచనం చెప్తూ, నీది కానిది నీ దగ్గర ఉంటే ఆయన తీసేస్తాడన్నా. నీది కానిదంటే ఆత్మేయతరము. ఆత్మేయతరమైనటువంటి ఏ అజ్ఞానమంతా పేరుకుపోయి మన చుట్టూ బరువు లేపి అసలు మనమేమిటో మర్చిపోయే స్థితికి వచ్చేసిందో, అదేవిధంగా ఈ ఆత్మేయతరములైన అజ్ఞానములన్నీ తొలగించి కేవలము అతడిని మాత్రమే మిగిల్చి, అతడిని మాత్రమే మిగిల్చినప్పుడు అప్పటికి తెలుస్తుంది రెండు లేదని, మిగిలింది నువ్వు ఒక్కడవే అని. ఇదే దొంగలందరిని ఏలే దొర ఇతడు పెద్ద దొంగ. ఏమి మిగులకుండా దోచి ఇతడే మిగులు దొంగ, అది విశేషం. ఏమీ మిగలకుండా ఆయన ఒక్కడే మిగులుతాడు. ప్రళయకాలంలో కూడా అదే చేస్తున్నాడు, మొత్తం తీసేస్తాడట. ఆయన ఒక్కడు మాత్రం ఉంటాడు, శాశ్వతుడైనటువంటి వాడు. అందుకు అటువంటి దొంగ ఆ శాశ్వతత్వాన్ని ఇవ్వగలిగేవాడు ఆయన ఒక్కడే. గనుక ఆ హరిణి హరుణ్ణి, ఆ చోరుణ్ణి మహాచోరుణ్ణి మనం ఆశ్రయించుతూ ఉన్నాం. అటు తర్వాత ఆ ఘోర రూపములతో శిక్షించేటప్పుడు ఆయుధములు ప్రయోగించే వాళ్ళని వర్ణిస్తూ, ఇషుమద్భ్యో ధన్వా విభ్యశ్చవో నమః, ఆతన్వానేభ్య ప్రతి దధానేభ్యశ్చవో నమః, నమ ఆయచ్ఛద్భ్యో విసృజిభ్యశ్చవో నమః, నమోస్యద్భ్యో విద్యద్భ్యశ్చవో నమః. ఈ మంత్రములు ఏం చెప్తున్నాయంటే మనకి పరమేశ్వరుడు ఆయుధాలు ప్రయోగించుతున్న తీరుని చెప్తాయి. మనం ఈ మంత్రాన్ని భావన చేస్తూ ఉంటే ఈశ్వరుని యొక్క ఒక స్వరూపం వస్తుంది. అది త్రిపురాసురాది రాక్షసుల మీద స్వామి ధనస్సు ఎక్కుపెట్టినప్పుడు ఎలా ఎక్కుపెడుతున్నాడు అనే సొగసుగా మనం దర్శించవచ్చు. ఇషుమధ్యో ధన్వా విభ్యశ్చవో నమః. ఇషువులు అంటే బాణములు, అవి పట్టుకున్నాడు, ధనస్సు పట్టుకున్నాడు. ఆ రెట్టి పట్టుకున్న తర్వాత ఏం చేశాడు? ఆతాన్వానేభ్య ప్రతి దధానేభ్య, అంటే ఆతన్వానేభ్య అంటే ధనస్సుని అమర్చుతున్నటువంటి వాడు, ఆ ధనస్సుకి అల్లెత్రాటిని బిగిస్తున్నట్ట. ఆయన దేన్ని బిగిస్తున్నాడు మనం ఆలోచిస్తే, ఆ వాసుకి అనేటటువంటి నారిని మేరు పర్వతానికి బిగిస్తున్నటువంటి వాడు. తర్వాత ప్రతి దధానేభ్యశ్చ, ఆ ధనుస్సుకి నారిని బిగించిన తర్వాత బిగించేది బాణం, బాణాన్ని సంధిస్తున్నటువంటి వారు. అటుపై ఏం చేస్తున్నాడు? ఆయచ్ఛద్భ్యః అంటే అల్లెత్రాటిని లాగువాడు, ఆ రూపంలో ఉన్నటువంటి వారు. విసృజద్భ్యః అలా లాగి బాణాన్ని విడిచిపెట్టేటటువంటి వారు. ఆ విడిచిపెట్టినటువంటి బాణం ఏదో ప్రయోగించాడండి పాప, ఆయన ప్రయత్నం ఆయన చేశాడండి, కానీ వెళ్లాల్సిన చోటుకి వెళ్ళలేదండి అని ఉండదు ఈశ్వరుడి విషయంలో. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళుతుంది లక్ష్యాన్ని. అందుకే నమోస్యభ్యో, లక్ష్యమును ఉద్దేశించి వెళ్ళినటువంటి బాణం అలా పయనింపజేసేటటువంటి వాడు. విద్యభ్యశ్చ, అలా వెళ్ళినటువంటి బాణాన్ని ఆ లక్ష్యములో గుచ్చుకుని తన పని తాను చేసేటట్లు చేయించేవాడు. ఈ మొత్తం ఈ ఆర్డర్ చూడండి ఇక్కడ ఎంత చక్కగా. అల్లెత్రాటిని బిగించడం, ధనస్సుని బాణాన్ని సంధించడం, చెవి వరకు లాగడం, విడిచిపెట్టడం, అది లక్ష్యానికి వెళ్ళడం, గుచ్చుకోవడం, ఈ క్రమాలంకారం అంటారు దీన్ని. ఆ క్రమంగా జరిగిన పని ఇది. మామూలుగా ప్రయోగించినటువంటి ఒక మహాయోధని వర్ణించడం మాత్రమే కాదు, ఒక కార్యానుకున్న అవస్థలన్నీ ఇలా ఉంటాయి. ఒక పని నెరవేరింది అంటే వాడు గురి తప్పుడండి అంటాం. మామూలుగా లోకంలో కూడా మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక పని సాధించాడంటే వాడు అనుకున్న సాధిస్తాడండి, వాడు గురి తప్పడు అన్నాం. గురి తప్పక ముందు అవస్థలు ఎన్నుంటాయి, దాన్ని ఏర్పాటు చేయడం, దానికి తగ్గటవన్నీ సమకూర్చుకోవడం, శక్తి ఎన్ని రకాలుగా పనిచేయాలో చూడండి. దాన్ని ముందు వంచగలిగే శక్తి ఉండాలి, సంధించగలగాలి, దాని మీద ఆ బాణాన్ని పెట్టి లాగే శక్తి ఉండాలి, లాగిన దాన్ని లక్ష్యంపై దృష్టి ఉంచాలి. ఇన్ని ఏకకాలంలో పనిచేస్తే కార్యసిద్ధి అనేది జరుగుతుంది. అలాగే ప్రతి కార్యానికి కూడా సంకల్పం నుంచి ఫలము వరకు కూడా సమర్థత అనేది పనిచేస్తూ ఉండాలి. కొందరికి పాపం సంకల్ప స్థాయిలోనే సమర్థత ఆగిపోతూ ఉంటుంది. ఓహ్ అది చేయించండి, ఇది చేయించండి, ఇది ఎన్ని చెప్తాడో అలా వదిలేస్తే. కొందరు సంకల్ప స్థాయిలో ఆగిపోతుంది, కొందరికి ప్రారంభ స్థాయిలో ఆగిపోతుంది, కొందరికి క్రియాస్థానంలో ఆగిపోతుంది, కొందరికి ఫలస్థానంలో ఆగిపోతుంది. కానీ పరమేశ్వరుడు అలా కాదు, సంకల్ప స్థాయి మొదలు ఫలస్థాయి వరకు సర్వ సమర్థతే ఈశ్వరత్వం అంటే అది ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ సంకల్పాన్ని ఆయన ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకంగా వ్యక్తం చేసి జగద్రూపంగా ఫలవంతం చేసి

0: అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు. లక్ష్య శుద్ధి, లక్ష్య సిద్ధి అని ప్రతి కార్యానికి ఉండేటువంటి విషయం. లక్ష్య శుద్ధి అంటే క్లారిటీ అనేటువంటిది, దేన్ని సాధించాలి అనే క్లారిటీ ఉండాలి. కొందరు పాపం అలా వెళ్ళిపోతూ ఉంటుంది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ఏ పని చేసినా అంతే, ఎందుకు చేస్తున్నావు, దీని ప్రయోజనం ఏమిటి అనే శుద్ధి, క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఆఫ్ విజన్, అటు తర్వాత దాన్ని సాధించగలగడం అచీవ్మెంట్. అందుకే లక్ష్య శుద్ధి, లక్ష్య సిద్ధి. ఈ లక్ష్య శుద్ధి, లక్ష్య సిద్ధికి అనుగుణంగా ఇవన్నీ సజ్జీకృతం కావాలి. ఇది ఒక కార్యం యొక్క పూర్ణ స్వరూపం ఈ మంత్రములో వివరించబడింది. అందుకే రుద్రంలో ఈ మంత్ర ప్రయోగం చేసినప్పుడు కార్యసిద్ధిని సంపూర్ణ చేయగలిగేటువంటి శక్తి దీనిలో ఉన్నది. అదేవిధంగా కొందరు యోగపరమైన వ్యాఖ్యానాన్ని కూడా దీనికి అందజేశారు. మనం ముందే చెప్పుకున్నాం, రుద్రానికి రకరకాల వ్యాఖ్యానాలు చెప్పాలంటే ఒక సంవత్సరం కనీసం కావాలి. ఏవి కల్పితాలు కావు, అన్నున్నాయి ఇందులో. అది మన యొక్క బుద్ధి వైదగ్ధ్యం అనుకోవద్దు, మన బుద్ధి చమత్కారం అనుకోవద్దు, వేదం చేసిన చమత్కారం. వేదం ఒక మంత్రంలో అలా దట్టించుతుంది, అన్నింటినీ దట్టించుతుంది. నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళినా ఆ మంత్రమే. ఇహానికి కావాల్సిన అన్నం కావాలండి, ఇదే మంత్రం. కాదండి యోగంకి ఇంకేదైనా చెప్పండి, అయితే ఇదే. కాదండి ముక్తికి ఏదైనా చెప్పండి, అయితే ఇదే అంటాడు. దేనికైనా ఇదే. అందుకు ఇన్ని అర్థాలు దీంట్లోంచి రావడానికి కారణం, యోగానికి కూడా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అనుసంధానించి మేరువు అనేటటువంటి ఏ వెన్నుదండ ఉన్నదో దాన్ని ఈ ప్రణవ సాధనతో సంధించడం, దాన్ని పరమాత్మ యందు లక్ష్యాన్ని సమకూర్చడం, ఈ క్రియ అంతా ఇందులో చెప్పబడినట్లుగా యోగపరమైన వ్యాఖ్యాన్ని ఇచ్చిన వారు ఉన్నారు. అసలు త్రిపురాసుర సంహారం, రుద్రుని యొక్క ధనస్సు, ఇవన్నీ వీటికే సంకేతం. అందుకే మేరు ధనువు, మేరువు అంటే ఏదో కాదు, మన వెన్నుదండమే మేరువు. ప్రణవ ధనుహు అన్నారు, ప్రణవమే ధనుస్సు అన్నారు. ప్రణవం అంటే ఆ మేరువును అనుసంధానించి ఓంకారనాదానుసంధానం చేసినప్పుడు అది ప్రణవధనువు అయింది. అదే అందుకే ప్రణవమే పరమేశ్వరునికి ధనువు అని వివరించారు. ఇలాగ వేదం చెప్పిన మాటలతోనే ఈ మంత్రాలకు మనం అనేకములైన అర్థములు చెప్పినప్పుడు యోగాదుల్ని సిద్ధింపజేసేటువంటి వాడు, సర్వ కార్యములను వివిధ స్థాయిలలో సిద్ధింపజేసేవాడు పరమేశ్వరుడు. అంటే సంకల్పానికి కావలసిన సమర్థత, జ్ఞానానికి కావలసిన సమర్థత, క్రియకి కావలసిన సమర్థత, ఫలానికి కావలసిన సమర్థత, అన్నీ చేయగలిగేవాడు ఆ పరమేశ్వరుడే. ప్రతి స్థాయిలో కూడా ఈశత్వం ఉండాలి. ఈశత్వం అంటే సమర్థత. ఆ సమర్థత ఆయన నుంచే రావాలి, అందుకే ఈశ్వరుడు అని. ఇది ఏ చిన్నపాటి కార్యానికైనా ఉండవలసిందే. ప్రతి చిన్న పనికి కూడా ఇన్ని సహకరించాలి, ఇన్ని సమకూర్చేటటువంటి ఈశ్వర చైతన్యాన్ని ఇంత అందంగా వర్ణించి మనకు చూపించారు. అటు తర్వాత మనలో ప్రసరించే చైతన్యం ఎలా ఉంటుందని, ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః. ఇవి పడుకున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు, వీళ్ళందరూ రుద్రస్వరూపులే. అయితే మనకిప్పుడు కూర్చొని వింటున్న వాళ్లే కనిపిస్తే బాగుంటుంది, స్వపద్భ్యో కనిపించకుండా. సరే, అన్ని చోట్ల ఉంటాయి, అన్ని రూపముల్లో ఉన్న రుద్రులకి నమస్కారము అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఈ మూమెంట్స్ కేవలం బయట ఉన్న వాళ్లలోనే కాక ఈ అంటున్న వాడిలోనే ఉన్నాయి. ఈ అవస్థలన్నీ కూడా, నిద్రపోయే అవస్థ, జాగ్రత్త పొందే అవస్థ, కూర్చున్న అవస్థ, నడిచే అవస్థ, ఇన్ని అవస్థలుగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి చైతన్య విశేషం చేత ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ సమర్థత కూడా ఈశత్వమే. అందుకే పరమేశ్వరుడు, పరమమైన సమర్థ స్వరూపుడు ఇన్ని రూపములుగా మనలో తన సమర్థతని చూపిస్తున్నాడు. ప్రతిదానికి సమర్థత ఉండాలి, బుద్ధికి సమర్థత ఉండాలి, ఇంద్రియాలకు సమర్థత ఉండాలి. ఆ ఇంద్రియాల్లో వేళ్లకి, కీళ్లకి, నరాలకి, ఆపాద మస్తకం సమర్థత ఉండాలి. ఇందులో దేన్ని సమర్థత లోపించినా ప్రమాదమే. అందుకు ఈ రుద్ర మంత్రానుష్ఠానం వల్ల, రుద్ర అంటే ప్రాణశక్తి స్వరూపుడు అని మొదటి రోజు చెప్పుకున్నాం. ఈ ప్రాణశక్తి శరీరం అంతా ప్రసరించి సరిగ్గా పనిచేయాలంటే ప్రాణావావ రుద్రాహ, ప్రాణములే రుద్రుడు. 10 వాయువులు ప్రాణవాయువులు, 11వది అయినటువంటి ఆత్మతత్వం, ఇవి కలిపి 11 రుద్రులు. వీరు సహకరిస్తేనే శరీరంలో ఇవన్నీ ప్రసరిస్తున్నాయి. ఆపాదతల మస్తకము చైతన్యం ఉన్నటువంటిది ఈ కారణం చేతనని చెప్పుకున్నాం. కనుక ఇన్ని మూమెంట్స్ పరిశీలిస్తే మనకు మించిన డాన్సర్ లేదనుకున్నాం. ఇంత డాన్స్ చేయిస్తే వాడు ఎవడు అంటే, సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః. పరమేశ్వరుడు యొక్క సర్వక్షేత్రముల స్వరూపాలు, సర్వరూపములు, సర్వ అవతారములు కూడా రుద్రంలో ఉన్నాయి. రుద్రంలో ఉన్న మంత్రముల్లోంచే ఈశ్వర స్వరూపాలన్నీ మనకు గోచరిస్తున్నాయి. అందుకే ఒకరు అన్నారు, ఏమండి నటరాజు నటరాజు శివుడు అంటారే, దానికి వేదముల్లో ఉన్నదా? స్పష్టంగా ఉంది, అది ఇక్కడ ఈ మంత్రముల్లో శివుని యొక్క నటరాజ స్వరూపాన్ని వర్ణించి చూపిస్తున్నాడు. మొత్తం నాట్యంలో కూడా చూపించే భంగిమలన్నీ ఈ మూమెంట్సే, ఈ కదలికల్లోంచే చూపిస్తున్నాడు. అలా పరమేశ్వరుడు విశ్వం అంతా కూడాను నిరంతరం వ్యాపించి కృష్ణవీతాయ ధావతే అనే చైతన్య స్వరూపుడై ఉన్న కారణంగా ప్రతి అణువులో సాగేటువంటి చైతన్య నర్తనమే నటరాజ స్వరూపం. ఇది మనం ఒకప్పుడు విస్తృతంగా వ్యాఖ్యానించుకున్నాం. ఈ నటరాజ తత్వం గురించే పాశ్చాత్యులు ఆకర్షితులై దీనిలోనే మొత్తం కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటి స్వరూపం ఆవిష్కరింపబడింది. కేవలం నటరాజ తత్వంలోనే పాశ్చాత్యులు చెప్తే వాళ్ళు కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అని రాయడం మొదలుపెట్టిన తర్వాత పాశ్చాత్యులందరూ కూడా భారతీయతకు సంకేతంగా నటరాజమూర్తిని ఉపయోగించడం మొదలుపెట్టారు. అందుకే మొత్తం ప్రపంచంలో నటరాజ విగ్రహం అనేక చోట్ల మనకు కనిపిస్తుంది. ఆ నటరాజ విగ్రహం సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమః. ఇది చాలా గొప్ప మాట. పరమేశ్వరుడికి సభాపతి అని పేరు. ఈ సభాపతి అనే పేరు ద్రవిడ దేశంలో చాలామంది పెట్టుకుంటూ ఉంటారు తమిళనాడులో. కారణం ఏంటంటే చిదంబర క్షేత్రం. తమిళమా ఆంధ్రాయా అనేది తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనతో వచ్చింది, కానీ మన అంతటిది ఒకటే భారతదేశం. చిదంబర క్షేత్ర వాసుడైన పరమేశ్వరుడు సభాపతి అని చెప్పబడుతున్నాడు. ఈ సభలు చిదంబరంలోనూ బోర్డు సభలు చెప్తారు. దేవసభ, కనకసభ, రాజసభ, చిత్సభ అని ప్రధానంగా నాలుగు సభలు అక్కడ చెప్పబడుతున్నాయి. ఇవి కాక రత్నసభ, ఇలాంటి సభలు మిగిలిన క్షేత్రాల్లో ఉన్నాయి. మధురైలో రత్నసభ ఉందిట, అక్కడ మధ్యాహ్నం పూట నాట్యం చేస్తాడట పరమేశ్వరుడు. ఇదో విశేషం. ఇలాగ కొన్ని కొన్ని క్షేత్రముల్లో చెప్పబడ్డాయి. అలాగే త్యాగరాజస్వామి వారు కొలువై తీరినటువంటి అంటే త్యాగేశ్వరుడు అనేటువంటి త్యాగరాజేశ్వర స్వామి ఉన్న పంచరథ క్షేత్రంలో స్వామివారు అక్కడ అజపాతాండవమూర్తిగా అక్కడ నాట్యం చేస్తున్నాడు. ఇలా వివిధ సభల్లో స్వామి నాట్యం చేస్తాడు. ఎవరైనా సరే డ్యాన్స్ అనేది ఎక్కడ పెడతారు? సభలోనే పెడతారు కదండి. సభలో పెట్టినప్పుడు అందరూ చూసి ఆ నాట్యాన్ని ఆనందిస్తూ ఉంటారు. అప్పుడు ఆ సభలో కూర్చున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు? ఆ పరమేశ్వరుడితో తన్మయం చెందిపోతున్నారు. అక్కడ ఒక మహాచైతన్యమూర్తి అయిన శివుడు నాట్యం చేస్తుంటే ఆ నాట్యాన్ని చూసి ఆనందించే చైతన్యం ఏమైంది? మళ్ళీ ఆలోచించండి, ఇక్కడ ఆ చైతన్యం కూడా ఈశ్వరుడే. ప్రదర్శింపబడే వస్తువులోనే కాకుండా ఆ ప్రదర్శనని దర్శించేవాడిలోనూ ఆ ఈశ్వరుడే ఉన్నాడు. ఇదే తెలియాలి. ఇది ఈ విషయం మనకి ధూర్జటి గారు చాలా చక్కగా ఆవిష్కరిస్తారు. వాగర్థంబులు శ్రోత్రువక్తలు జగద్వంద్యుండు అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా? మత్ప్రబంధాది పచ్చాగణ్యార్గుడు వేరొకండు కలడా అని రాస్తారు తన కాళహస్తి మహాత్మ్య అనే ప్రబంధానికి ప్రారంభంలో. వాగర్థంబులు శ్రోత్రువక్తలు, వాక్కు అర్థం, వినేవాడు చెప్పేవాడు, వీళ్ళందరూ రెండుగా కనిపిస్తున్నప్పటికీ కూడా అద్వైత విద్యాగోష్ఠిని పరికింప ఈశ్వరుడే కాదా? ఈ రెండూ కూడా ఆలోచిస్తే ఒకడేనయ్యా అని చెప్పారు. అక్కడ ఉన్నవాడు వాడితో మనం పూర్తి ఆనందం ఎప్పుడు అనుభవించగలం? వాడు ఏదో ఏది ప్రదర్శిస్తున్నాడో అది పరిపూర్ణంగా మనలో అందినప్పుడే వాడు ఆనందంతో సమానంగా మనం పొందగలం. అప్పుడేమైంది? రెండు ఏకమైపోయాయి. అందుకు సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమః. సభలలో ఉన్నవాడు సభాపతులుగా ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కారం. ఇక్కడ మీరు పరిశీలించినప్పుడు మనం ఎన్ని రకాల వ్యవస్థలు ఏర్పరచుకున్నా ఈ వ్యవస్థలన్నిటి మూల వ్యవస్థ ఈశ్వర వ్యవస్థ ఒకటి ఉంది విశ్వంలో. దాని యొక్క ప్రభావం చేతే మానవుల బుద్ధులు పనిచేస్తూ ఉంటాయి. మంచి మేడ కట్టాడు, అద్భుతమైన బిల్డింగ్ కట్టాడు, చూడ్డానికి చాలామంది వెళుతూ ఉంటారు. కానీ ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ స్కిల్ అనేటటువంటిది మనిషిలో మనం చూసాం చాలా గొప్పగా ఉంది అంటున్నాం. అంటే మనుషులం కనుక మనుషుల ఇంజనీరింగ్ స్కిల్ని మెచ్చుకుంటున్నాం. కానీ మనకు చూడడం చేతనైతే ఒక సాలెగూడు చేసే ఇంజనీరింగ్ స్కిల్ చూడండి, ఒక గిజిగాని గూడు దానిలో ఉన్న ఇంజనీరింగ్ స్కిల్ చూడండి. ఆ ఇంజనీరింగ్ స్కిల్ ఎవరికైనా ఉందా ఆలోచించండి. అంటే సృష్టిలో ప్రతిభ మేధ మనసొత్తే అనుకుంటున్నాం, మనల్ని మించి ఒక చిన్న కీటకంలో ఉంది. ఇంకా బయట రాళ్ళు సిమెంటు మనకు అవసరం, అది కేవలం నోటి నుంచి వచ్చే దారంతోనే ఎంత గట్టిదైన అల్లుతుంది. ఎక్కడెక్కడో ఉన్న చిన్న చిన్న గడ్డి ముక్కల్ని తీసుకొచ్చి ఆ గిజగాని కూడా అంతుపట్టని విధంగా అల్లి అందులో కూర్చుని అదంతా చేసింది. కనుక స్కిల్ అనేటటువంటిది విశ్వాన్ని పరిశీలించితే అన్ని చోట్ల కనిపిస్తుంది. ఈ స్కిల్స్ని చూస్తే ఇన్ని స్కిల్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయో వాడెంత స్కిల్ఫుల్ మ్యానో అర్థమవుతుంది. శక్తి
1: ఆ స్కిల్ నైపుణ్యములన్నిటికీ శక్తిమంతుడైన ఆ పరమేశ్వరుడే హేతువు. అందుకు విశ్వంలో ఉన్న ఈ ఈశ్వర వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ నుంచే మనకు ఏదైనా భావం వస్తుంది. సభలు పెట్టాలి అనే ఆలోచన మనకు ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనం చింతన చేయాలి. అంటే ఈశ్వర చైతన్యమే మనలో ఉంది కనుక ఆ వ్యవస్థలో ఉన్న బుద్ధులే మనకు పుడుతూ ఉంటాయి, అలాగే చేస్తూ ఉంటాం. మన స్థాయిలో మనం చిన్నపిల్లలు చూడండి, వంట వండుకుంటున్నామని వంట వండుకుంటుంటారు. అంటే వాళ్ళలో అప్పుడే వంట వండే నేచరు, కలిసి తినే నేచరు ఇవన్నీ వచ్చేసాయి. అది వాడు ఈ విధంగా ప్రదర్శిస్తున్నాడు, తర్వాత అది పెద్దగా బయటపడుతుంది. ఆ విధంగా ఇసుగూళ్ళు కట్టుకోవడం ఇవి ఎవరి స్థాయిలో వాడు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఈశ్వర వ్యవస్థని మన నుంచి ప్రదర్శిస్తూ ఉంటాం. ఇది కొంచెం తాత్వికంగాను కొంచెం వైజ్ఞానికంగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం. అలాగే సభలు ఏర్పరచడం, ఆ సభల్లో ఒక పతి ఉండడం, ఇవి ఆలోచిస్తే సభ అంటే ఏమిటి, సభాపతి అంటే ఏమిటి ఇప్పుడు మనం పరిశీలిద్దాం. దాన్ని ఒక్కసారి చిదంబర క్షేత్రానికి వెళదాం, ఇక్కడే ఆవిష్కరించబడుతుంది. చిదంబర క్షేత్రం గురించి చెప్తూ మనకి శాస్త్రముల్లో కైవల్య పట్టణాల్లో ఒకటిగా చిదంబరాన్ని చెప్పారు. దానికి వ్యాఘ్రపురం అని, పుండరీకపురం అని పేరు. పుండరీకం అంటే పద్మం, పృత్పుండరీకం విరజం విశుద్ధం అని ఉపనిషత్తే చెప్పింది కదా. హృదయ పుండరీకపురమే చిదంబరం. దానిలో ఏముందయ్యా అంటే ఏమీ లేదు. ఏమీ లేదని ఎలా అంటాం? చిత్ ఆకాశం, చిన్మయమైన ఆకాశం ఉన్నది. చిన్మయాకాశానికి మూలమైన సత్పదార్థం అందులో ఉంది. అతడే ఈ చిదాకాశాన్ని వ్యాప్తి చేసినటువంటి వాడైన నటరాజు. అది చిదంబరం. అది ఎక్కడున్నది? హృద్దేశే. ఆయన చెప్పుకున్నాడు, హృద్దేశే అర్జున తిష్ఠతి. ఈ చిదంబరం మనకు తెలియాలి అంటే ఆ లోపల దాకా వెళ్ళేటప్పుడు ఎన్నెన్ను బయట ఉన్నాయో స్టడీ చేయమన్నాడు. ఇవన్నీ సభలే. ఆఖరికి హృదయంలో ఉన్న ఆ చితాకాశ ఆవరణ కూడా సభే. దాన్ని చిత్సభ అని అన్నారు. అది విశేషం. మనం చిదంబర సభకు వెళ్ళినప్పుడు రాజసభ, కనకసభ, దేవసభ, చిత్సభ మొత్తం ఉన్నాయి. కనకసభ అంటే బంగారు సభ. అటు తర్వాత రాజసభ, రాజులందరూ కూర్చొని చూస్తారు అక్కడ పరమేశ్వరుడి నాట్యాన్ని. వాళ్ళ క్యూ అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ డిఫరెంట్, ఆడియన్స్ కూర్చోవాలి కదా నాట్యం జరిగినప్పుడు. వాళ్ళలోని ఆ విధంగా ఉంటుంది. చక్కగా అలంకరించబడి కనకసభ ఉన్నది. తర్వాత రాజులందరూ కూర్చునేటువంటి చోటు. అటుపై దేవసభ, దేవతలందరూ దర్శించేది. అటుపై చిత్సభ, చిత్సభ లోపల నటరాజు. ఇది ఇవి ఎక్కడున్నాయి పరిశీలించితే భారతీయ క్షేత్ర నిర్మాణాలన్నీ కూడా ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని, ఈ క్షేత్రమునందు భాషించే ఈశ్వర చైతన్యాన్ని ఆవిష్కరించుకోవడానికి ఏర్పడినటువంటివి క్షేత్ర వ్యవస్థ అంతా కూడా. మొక్కుకుని ఆ మొక్కు ప్రకారం టిక్కెట్ కొనుక్కుని ఆ క్యూలో 10 మందిని తిట్టుకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొచ్చేసిన మనకు అర్థం కాదు క్షేత్రం అంటే. క్షేత్రాన్ని అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేసిన వాళ్ళు చాలా గ్రంథాలు రాశారు. ఇటీవలే పాశ్చాత్యులు రాశారు. అదే ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. ఒక ఆయన 1000 పేజీల గ్రంథం రాశాడు చిదంబరం మీద. ఎవరు రచించారా అని చూస్తే ఒక పాశ్చాత్యుడు ఆయన. అలాగే నటరాజ స్తుతిగా కుంచితాంఘ్రిం భజేహం అనక ప్రాచీన స్తుతి ఉన్నది. ఆ ప్రాచీన స్థుతి కుంచితాంఘ్రి అంటే శివుడు పాదాన్ని ఎత్తి కొంచెం వంచుతాడు ఆ నటరాజస్వామి. ఆ వంచిన పాదం చాలా గొప్పది, అది వామపాదం. అది ఆ పాదం కైవల్యదాయకం. అది అనుగ్రహం అనే కృత్యానికి సంకేతం. పరమేశ్వరుడు ఆ నటరాజమూర్తిగా ఉన్నప్పుడు ఆ డమరుకం సృష్టికి సంకేతమై, ఆ అభయహస్తం స్థితికి సంకేతమై, ఆ అగ్నిహస్తం సంహారానికి సంకేతమై, ఈ భూమికి ఆంచినటువంటి హస్తం తిరోధాన కృత్యానికి సంకేతమై, ఆ పైకి ఎత్తిన పాదం భూమికి ఆంచిన పాదం తిరోధాన సంకేతమై, పైకి ఎత్తిన పాదం దాన్ని చూపే హస్తం, ఈ రెండు అనుగ్రహ కృత్యానికి సంకేతమని పంచకృత్యాలు నిర్వహించే పరమేశ్వరుడే నటరాజ స్వరూపమని వ్యాఖ్యానం చెప్పారు. అందుకే ఒక్క నటరాజమూర్తిని ధ్యానించితే పంచకృత్య నిర్వాహకుడైన పరమేశ్వరుడు పూర్ణంగా అందులో వ్యక్తమవుతున్నాడు. ఆయన ఒక అగ్నిమయమైన ఆవరణ మధ్యలో ఉంటాడు ఆ నటరాజు. దీని అర్థం ఏమిటంటే లింగమునందు ఉండేటువంటి చైతన్యం. మీరు లింగం చూస్తే ఏమి కదలట్లే, కదలకుండానే కనిపిస్తుంది. కదలకుండా కనిపించే లింగంలో కదులుతూ ఉన్నటువంటి వాడు. అందుకే తన్నైజతి తదైజతి, అది కదలట్లేదు కదులుతోంది అని చెప్పడంలో అంతరార్థం ఉంది. ప్రతి కదలని దానిలోనూ కదిలేవాడు ఒకడున్నాడు, ప్రతి కదిలే దానిలోనూ కదలని వాడు ఒకడున్నాడు. ఇది సృష్టి గురించి మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. కదులుతున్న చక్రంలో కూడా మధ్యలో కదలకుండా ఒకటి ఉంటుంది. అది కూడా కదిలిపోతే బండి నుంచి దూడు ఎప్పుడో పడిపోయేది. కనుక కదిలే దానిలో కదలకుండా ఒకటి ఉంటుంది, కదలని దానిలో కదిలేది ఒకటి ఉంటుంది. ప్రతి దానిలో కూడా ఆ కదలేదు ఉండడం వల్లనే పరిణామం అనేది కనిపిస్తూ ఉంటుంది, మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు రెండు చైతన్యాలు, స్థాణువు ఆయనే, చైతన్య రూపుడై చలించేది ఆయనే. అందుకే కృష్ణవీతాయ ధావతే సత్వనాంపతే నమః అని చెప్పుకున్న దాని అర్థం, ఆ మూమెంట్ ఏదుందో ఆ చైతన్యాన్ని నటరాజుగా చెప్పారు. ఇక్కడ మనం పరిశీలించినప్పుడు కనక సభ, కనకం అంటే బంగారం అని అర్థం, సువర్ణము అంటే శుద్ధి చేయబడినటువంటి పవిత్రమైనటువంటి బంగారం ఏదుందో అది. మన శరీరమే కనకసభ కావాలి, రాజసభ కావాలి, దేవసభ అయితే అప్పుడు చిత్సభేశుడు కనిపిస్తాడు మనకి, అది విశేషం. అది ఎలా కావాలంటే సువర్ణం తయారు చేయడానికి ఏం చేస్తాం మనం?
2: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు shaivam.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమః శివాయ.
3: ఉపమన్యువు. పూర్వకాలంలో వ్యాఘ్రపాదుడు అని ఒక మహర్షి ఉండేవాడు, అతని యొక్క కుమారుడే ఉపమన్యువు. గత జన్మలో వేదాంగ విదుడు మహాయోగి, కాని భ్రష్టత్వం చెందటం వల్ల బ్రాహ్మణ బాలకుడుగా జన్మించాడు. ఈ వ్యాఘ్రపాదుడు అనేటటువంటి ఈ మహర్షి చాలా బీదవాడు, అందుచేత బాలుడికి పాలు పట్టలేక నీళ్లలో పిండి కలిపి తాగించేవాడు. ఆ విధంగా పిండి కలిపినటువంటి పాలు తాగి పిల్లవాడు బక్కచిక్కిపోయాడు. కొంతకాలానికి ఉపమన్యు యొక్క తల్లి ఆ బాలుడిని తీసుకుని పుట్టింటికెళ్ళింది. అక్కడ ఆ పుట్టింటి వారికి గోసంపద అనేది బాగా ఉంది, అంటే వాళ్ళింట్లో ఆవులు బాగా ఉన్నాయి, అందుచేత పాలు తాగి చక్కగా ఒళ్ళు చేశాడు పిల్లవాడు. ఇలా కొద్ది రోజులైన తర్వాత ఆ బాలుడిని తీసుకుని మళ్లీ భర్త అయినటువంటి వ్యాఘ్రపాదుడి దగ్గరికి వచ్చింది. మళ్లీ పిల్లవాడికి పాలకి బదులుగా నీళ్లలో పిండి కలిపి పెట్టారు. అయితే పాలు తాగటానికి అలవాటు పడ్డటువంటి ఆ పిల్లవాడు ఈ పిండి నీళ్లు తాగను అని చెప్పేసి మొరాయించాడు, మొండికేశాడు. జరిగినటువంటి విషయం తెలుసుకుని తండ్రి అయినటువంటి వ్యాఘ్రపాదుడు కుమారుణ్ణి బుజ్జగించి శివపంచాక్షరి మంత్రం ఉపదేశించి ఈ మంత్రాన్ని గనక భక్తితో జపం చేసినట్లయితే శంకరుడు ఆవును దూడని రెండింటిని కూడా తెచ్చిస్తాడనైనా అని చెప్పాడు. కల్లాకపడం తెలియనటువంటి ఆ బాలుడు పంచాక్షరి జపం చేస్తూ ఉన్నాడు. ఒకనాడు ఈశ్వరుడు ఆ బాలుణ్ణి పరీక్షించాలి అనుకుని జంగందేవర వేషంలో వచ్చి, శివుడు తిండి తినడానికి కూడా గతిలేనటువంటి వాడు, బిచ్చమెత్తుకుని తిరుగుతూ ఉంటాడు, వాడికి కట్టుకోవడానికి బట్టలు లేవు, పురి చర్మం కట్టుకుంటాడు, ఉండటానికి ఇల్లు లేదు, శ్మశానంలో ఉంటాడు, పెట్టుకోవడానికి ఆభరణాలు లేవు, అందుకని పాములన్నీ కూడా మెళ్ళ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఈ రకంగా ఉన్నటువంటి ఆ శివుణ్ణి ఎందుకయ్యా నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు, అతని గురించి జపం చేస్తూ ఉన్నావు అన్నాడు. అది విన్నటువంటి ఈ బాలుడికి పిచ్చి కోపం వచ్చింది. వెంటనే పక్కన ఉన్నటువంటి ఒక దుడ్డుకర్రను తీసుకుని ఆ జంగందేవర్ని కొట్టబోయాడు. శంకరుడు ఆ బాలుడి యొక్క భక్తికి ముగ్ధుడై గౌరీదేవికి బాలుణ్ణి చూపి, ఇతడు మన యొక్క ప్రియ భక్తుడు, మన కుమారుడి వంటి వాడు అన్నాడు. పార్వతి ఆ బాలుణ్ణి ఎత్తుకుని ముద్దాడింది. ఆవిడ యొక్క అరచేతి నుంచి పాలు ధారగా కాలి కాలువలై ప్రవహించాయి. అదే పాల కొలనుగా మారింది. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి 5 ఆరామాలలోనూ కూడా ఒకటైనటువంటి క్షీరారామము అనేది అదే. శంకరుడు ఉపమన్యువును చూసి, బాలక నీకేం కావాలి అన్నాడు. ఆ బాలుడు, దేవదేవా నన్ను కన్న తల్లిలాగా కరుణించి కాపాడవయ్యా, అంతకన్నా నాకేం అక్కర్లేదు అన్నాడు. అప్పుడు శివుడు ఆ బాలుడికి జరామరణాలు లేకుండా కల్పాంతం వరకు సుఖంగా జీవించు అని దీవించాడు. ఈ రకంగా ఆ పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందుకున్నటువంటి ఆ ఉపమన్యువు కల్పాంతం వరకు జరామరణాలు లేకుండా సుఖంగా జీవించాడు.
4: ఓం నమశ్శివాయ.
5: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
4: ఓం నమశ్శివాయ.

అగ్నయేనీకవతే ప్రథమజానాలాభతే మరుద్భ్యః సాంతపనేభ్యః సవాత్యాన్ మరుద్భ్యో గృహమేధిభ్యో బష్కీహాన్ మరుద్భ్యః క్రీలిభ్యః సజ్ఞే సృష్టాన్ మరుద్భ్యః స్వతావద్భ్యో నుసృష్టాన్.

ఆత్మాని అన్హే పారావతనాలభతే రాత్రియైసీ చాపురాహో రాత్రయో సంధిభ్యో జతూః మాసేభ్యోదాత్యౌహాన్ సంవత్సరాయ మహతస్సుపర్ణాన్ భూమ్యా ఆఖూనాలభతేంతరిక్షాయ పాంత్రాన్ దివేకషాన్ దిగ్భ్యో నాకులాన్ బభ్రుగానవాందరదిశాభ్యా వసుభ్య

అస్మభ్యక్షేస్తుమందేపగచ్చదయమ్యమగ్రయత్నాగ్రేమీ ఆమతో అస్మభ్యగం శివో భవ శివక్షత్రాజరాజునాగ్రేపరిజయామీ ఆమతో అస్మభ్యగం శివో భవ అగ్నిస్తాపసి మందోషితాభిరాగ హితేమన్నాయజ్ఞావకవర్ణగం శివం కృషి భావకృతయ్యాగ్రవర్ణయా మన్నేత సత్యమవర్ణ ఆరోహిణే నగర

ఉపయ్యవృత్తమాభిరంగయనకంద్రవేదనం హన్యంతే అస్మక్షపంతకో అస్మభ్యకం శివోభవ నమస్తే హరసే సోషిషే నమస్తే అస్మచ్యుషే హన్యంతే అస్మక్షపంతకో అస్మభ్యకం శివోభవ ఋణదేవత్ సుతదేవత్మ రసదేవత్మ హిరదేవత్సు వర్విదేవత్

అన్యంతరస్మంగేదయత్వాభ్యగం శివోఫల అద్యేన దోషిణాని రోధ్యన్యత్

ేనాయంత్రగ్రే ఇంద్రశ్చరణ్యాదిత్యాగ్రం మహావనకాంభువనశ్చవానా జయ రాముదత్తాకమి సముద్ర

ృహాయ సహస్రాజయృతాంబుత్రాజయ్రోషాభీ ఆమక్రందయమోజో నాధాయుక్త హితుతా.

అహిర్ప్రియస్వరాజమర్మణాత్మక్షేణుంధ్రవస్త్రవనాయ జన్మతి షడ్భవిష్యమృతోమానుషాపర్యసంధయంతి సత్రామో భాగయేభ్య ప్రతిభేదయన్వయ్యులాభ్యాగ్రావ్యాభవృతవ్యాధు

జన్మయన్వత ఉపప్రాకారాన్మేధాయమన్మదేవాపేతృష్టం కారణగామదం దేవాణ్యమాబంధ్యూ.

పునరుత్తమే అచ్చిద్రాజాత్రిలాశ్యామిషస్తేత్యామిషస్తాయంతానాభవత్తర్తు

యజ్ఞి దుర్గా సూక్తం స్టార్ట్స్ ఆఫ్ జాతవేద మహాదేవ ఇస్ జాతవేద అండ్ దెన్ మూర్తి తతాస్త్రాణి సర్వ తేజో ఇన్ఫైనైట్ తేజస్ ఇన్ఫైనైట్ ఎఫల్జెన్స్ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ మహాదేవ మయా దృష్టాని గోవింద భవస్యామి తత్ తేజస ఐ వాస్ హ్యావింగ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఓ గోవింద విత్ కంప్లీట్ ఎక్స్టసి ఉపమన్యు మహర్షి సేస్ ఇంద్రాయుధ సర్వనాభం దనుతస్య మహాత్మనః పినాకమితి విఖ్యాత విఖ్యాతం అభవత్ పన్నగో మహాన్ హీ వాస్ హ్యావింగ్ ద పినాక బో ఇట్స్ వాట్ ఇట్ సేస్ అండ్ దెన్ మూవింగ్ ఆన్ శరశ్చ సూర్య సంకాశ కాళానల

జగదిదం ప్రాణ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాన్ యోగీ వయః స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్ కల్ప